ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 18వ తారీఖు, మంగళవారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:05. భక్తి సాగరంలో ఓలలాడే దైవీక మార్గం అర్చన. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ. హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ. కార్యసిద్ధి కోసం హనుమంతుడిని స్మరించటానికి ఇంతకంటే అర్థవంతమైన ప్రార్థన మరొకటి ఏముంటుంది? మన జీవితంలో కూడా ఎన్నో కార్యాలు చేపడుతూ ఉంటాం. కొన్ని సులభంగా పూర్తవుతాయి, కొన్ని మధ్యలో ఆగిపోతాయి, మరికొన్ని ఎన్నిసార్లు ప్రయత్నించినా సఫలం కావు. ఇప్పుడు మనకు కావాల్సింది కేవలం అదృష్టం కాదు, ప్రయత్నాన్ని కొనసాగించే ధైర్యం, అడ్డంకులను ఎదుర్కొనే బలం, సరైన మార్గాన్ని గుర్తించే వివేకం. ఈ మూడు లక్షణాలకు మన ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక గొప్ప ప్రతీక ఆంజనేయస్వామి. అలాంటి కార్యసిద్ధి ఆంజనేయస్వామి హైదరాబాద్కు సమీపంలోని దుండిగల్లోని గాగిల్లాపూర్ గ్రామంలో శ్రీ మరకత ఆంజనేయస్వామిగా కొలువై ఉన్నాడు. మరి ఈనాటి క్షేత్రదర్శినిలో ఈ క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మరకత ఆంజనేయ స్వామి క్షేత్ర విశేషాలను తెలుసుకుంటున్నాం క్షేత్ర దర్శనంలో. సాధారణంగా మనం హనుమంతుడిని సింధూర వర్ణంలో చూస్తుంటాం. ఇక్కడ మరకత వర్ణ స్వరూపంలో దర్శనమివ్వటం ఈ ఆలయ ప్రత్యేకత. మరకత అంటే కాంతివంతంగా మెరిసే పచ్చని రత్నం. కార్యసిద్ధి అంటే చేపట్టిన కార్యం సఫలమవటం. ఈ ఆలయం శ్రీ గణపతి సచిదానంద స్వామీజీ ఆధ్వర్యంలోని అవధూత దత్తపీఠం ఆధ్యాత్మిక సంప్రదాయంతో అనుబంధమై ఉంది. ఈ క్షేత్రంలో గణపతి, దత్తాత్రేయ స్వామి, రాజరాజేశ్వరి, మాణిక్య నాగేశ్వర స్వామి, నవగ్రహాలు, అన్నపూర్ణాదేవి, గోశాల వంటి అనేక దైవ సన్నిధులతో కూడిన ప్రశాంతమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఈ క్షేత్ర విశేషాలను ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మరకత ఆంజనేయ స్వామి క్షేత్ర విశేషాలను తెలుసుకుంటున్నాం క్షేత్రదర్శినిలో. ఈ ఆలయంలోకి అడుగుపెట్టిన భక్తుడికి మరకత ఆంజనేయ స్వామి దర్శనం ఒకవైపు, మరో విశేషమైన అనుభూతి భూగర్భంలోని పంచముఖ హనుమాన్ సన్నిధి. సాధారణ ఆలయ దర్శనానికి భిన్నంగా భూగర్భంలోకి వెళ్లే ఈ సన్నిధి ఒక ప్రశాంతమైన గుహలాంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగిస్తుంది. ఈ పాతాళ సన్నిధి ప్రత్యేకత ఏమిటంటే, భక్తులు మెట్ల ద్వారా భూగర్భంలోకి దిగుతూ స్వామివారిని దర్శించుకుంటారు. హనుమంతుడు పాతాళలోకానికి వెళ్లిన ఘట్టాన్ని గుర్తు చేసే విధంగా ఈ సన్నిధిని ఏర్పాటు చేశారు. అందుకే ఇక్కడి దర్శనం సాధారణ దర్శనంలా కాకుండా పాతాళంలో ఒక చిన్న ఆధ్యాత్మిక ప్రయాణంలా అనిపిస్తుంది. ఈ క్షేత్ర విశేషాలను ఇంకా తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

పంచముఖి హనుమాన్ అంటే ఐదు ముఖాలతో దర్శనమిచ్చే హనుమంతుడు. అయితే ఈ రూపం ఎలా వచ్చింది? లంకాయుద్ధ సమయంలో రావణాసురుడి సోదరుడైన అహిరావణుడు మాయతో శ్రీరాముడిని లక్ష్మణులని పాతాళానికి తీసుకువెళ్ళాడు. వారిని రక్షించటానికి పాతాళానికి వెళ్ళాడు హనుమంతుడు. అక్కడ అహిరావణుడి ప్రాణశక్తి ఐదు దిక్కుల్లో వెలుగుతున్న ఐదు దీపాలతో ముడిపడి ఉందని తెలుసుకున్నాడు. ఆ ఐదు దీపాలను ఒకేసారి ఆర్పితేనే అహిరావణుడి సంహరించగలడని గ్రహించాడు. అయితే మరి ఒక్క ముఖంతో ఐదు దిశలను ఎలా చూడాలి? అందుకే హనుమంతుడు పంచముఖ రూపాన్ని ధరించాడు. తూర్పున ఆంజనేయ ముఖం, దక్షిణాన నరసింహ ముఖం, పడమరలో గరుడ ముఖం, ఉత్తర దిశలో వరాహ ముఖం, ఊర్ధ్వ దిశలో హయగ్రీవ ముఖంతో పంచముఖ రూపాన్ని ధరించి ఐదు దిశల్లో ఉన్న దీపాలని ఒకేసారి ఆర్పి అహిరావణుని సంహరించి శ్రీరాముడు లక్ష్మణులను రక్షించాడు. మరి ఈ క్షేత్ర విశేషాలను ఇంకా తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మరకత ఆంజనేయస్వామి క్షేత్ర విశేషాలను తెలుసుకుంటున్నాం క్షేత్రదర్శినిలో. ఈ క్షేత్రంలో భక్తులలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఆచారం పూర్ణఫల దీక్ష. కోరిక నెరవేరాలని సంకల్పించుకున్న భక్తులు కొబ్బరికాయను పసుపు వస్త్రంలో కట్టి స్వామివారి సన్నిధిలో ముడుపుగా సమర్పిస్తారు. 16 రోజుల పాటు నియమ నిష్ఠలతో దీక్షను కొనసాగిస్తారు. మరకత కార్యసిద్ధి ఆంజనేయస్వామి దర్శనం పాతాళంలోని పంచముఖ హనుమంతుని సన్నిధి, ఇతర దైవ సన్నిధులు ఇవన్నీ కలిసి ఈ క్షేత్రం

క్షేత్రాన్ని ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా నిలబడుతున్నాయని భక్తులు భావిస్తారు. ఇంకా మాట్లాడుకుందాం ఈ క్షేత్ర విశేషాలను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మరకత ఆంజనేయ స్వామి క్షేత్ర విశేషాలను తెలుసుకుంటున్నాం. క్షేత్రదర్శినిలో బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వ మరోగత, అజాడ్యం, వాక్ పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేత్. హనుమంతుని స్మరణతో బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, చురుకుతనం, వాక్పటుత్వం కలుగుతాయని

ఈ శ్లోకం చెబుతుంది. మనం చేపట్టే ప్రతి కార్యం సఫలం కావాలంటే సంకల్పంతో పాటు శ్రమ, శ్రమతో పాటు ధైర్యం, ఆ ధైర్యానికి సరైన దిశ చూపించే వివేకం అవసరం. అందుకే కార్యసిద్ధి కోసం హనుమంతుడిని ప్రార్థించటం అంటే మనలోని బలాన్ని, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పటమే. హైదరాబాద్కు సమీపంలోని దుండుగల్లో కొలువైన శ్రీ మరకత కార్యసిద్ధి ఆంజనేయ స్వామి క్షేత్రాన్ని ఇంకా దర్శించిన వారు ఉంటే అవకాశం వచ్చినప్పుడు తప్పక ఈ క్షేత్రాన్ని సందర్శించి స్వామివారి కృపకు పాత్రులమవుదాం. సర్వీజన సుఖినో భవంతు. ఇది ఈనాటి క్షేత్ర దర్శిని. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఆటంకాలను త్వరగా తొలగించి సమయబద్ధంగా పూర్తి చేయడం పైన దృష్టి పెట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ నగదుకు సంబంధించిన కేసులపై ప్రాధాన్యత ప్రతిపదికన దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన ప్రదర్శన కొనసాగడంతో రాష్ట ప్రభుత్వం 2024లో నిర్వహించిన పోటీ పరీక్షలను రద్దు చేసింది. శ్రీలంకతో మొదటి టెస్టులో భారత జట్టు 178 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలిచింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేవలం అనుమతులు ఇవ్వడంతో సరిపెట్టకుండా వాటిని సకాలంలో పూర్తి చేయడం, భూమి కేటాయింపులు, పెట్టుబడులు, ఉత్పత్తి ప్రారంభించడం పైన ప్రధానంగా దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భూమి సేకరణ, కనెక్టివిటీ, చట్టపరమైన అనుమతులు, ప్రాజెక్టు నిర్దిష్ట స్పెషల్ పర్పస్ వెహికల్స్ అధికారులకు సంబంధించిన అడ్డంకులను రాష్ట్రాలు వెంటనే పరిష్కరించాలని ఆర్థిక మంత్రి చెప్పారు. న్యూఢిల్లీలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఎపెక్స్ మానిటరింగ్ అథారిటీ 3rd సమావేశానికి నిన్న నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. తయారీ రంగాన్ని విస్తరించడానికి లాజిస్టిక్స్ పోటీ తత్వాన్ని బలపరిచేందుకు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడే పారిశ్రామిక కారిడార్లు రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వ వ్యూహంలో ఈ కారిడార్లు ఒక కీలకమైన భాగమని ఆర్థిక మంత్రి చెప్పారు. టీమిండియా స్ఫూర్తితో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ఆమె సూచించారు. పీఎం గతిశక్తి ద్వారా సమగ్ర ప్రణాళిక, పెట్టుబడిదారులకు అనుకూలమైన భూ కేటాయింపు విధానాలను నిరంతరం ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని కూడా ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ సమావేశంలో మాట్లాడుతూ పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులను మరింత వేగంగా ఫలితాలు సాధించే దిశగా అమలు చేయాలని, సకాలంలో పెట్టుబడులు పెట్టడం, కార్యకలాపాలు ప్రారంభించడంపైన దృష్టి పెట్టాలని కోరారు. భారత్ వివిధ దేశాలతో సంతకాలు చేసిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ మద్దతు గల షెహజాద్ భట్టి ఉగ్రవాద నెట్వర్క్ను ధ్వంసం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. 200 మందికి పైగా ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం ద్వారా విధ్వంసక దాడి కుట్రలను ప్రభుత్వం భగ్నం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా బలగాలు సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించి ఈ నెట్వర్క్ను ఛిన్నభిన్నం చేశాయని, ఇది ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానానికి ఒక అద్భుతమైన ఉదాహరణని సోషల్ మీడియాలో అమిత్ షా చెప్పారు. ఐఎస్ఐ నిధులతో నడిచే ఈ ఉగ్రవాద బృందం నుంచి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు గల గ్రెనేడ్లు, పిస్టల్స్, తూటాలు, నిఖా కోసం ఉపయోగించిన సీసీటీవీ కెమెరాల వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కూడా అమిత్ షా వెల్లడించారు. ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ నగదు నల్లధనానికి సంబంధించిన క్రిమినల్ కేసులను సకాలంలో దర్యాప్తు చేసి త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో నల్లధనం ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్దమైన పాలనను దెబ్బతీస్తుందని జస్టిస్ సంజయ్ కరాల్, జస్టిస్ ఎన్కే సింగల్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన నగదు లేదా ఆస్తుల స్వాధీనాన్ని 24 గంటల్లోపు జిల్లా మ్యాజిస్ట్రేట్, అదనపు జిల్లా మ్యాజిస్ట్రేట్ లేదా సంబంధిత కోర్టుకు నివేదించాలని, ఆస్తులు స్వాధీనం చేసుకున్నందుకు గల కారణాలను తెలియచేయాలని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి ఏడాదిలోగా దర్యాప్తు పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని, అందుకు సంబంధించి త్రైమాసిక నివేదికలు కూడా సమర్పించాలని, అలాగే స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు పట్టుకున్న 10 లక్షల రూపాయలకు పైగా నగదు వివరాలను ఆదాయం పన్ను అధికారులకు అందజేయాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. బళ్ళారిలో 2014 లోక్సభ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున నల్లధనం పట్టుబడిన సంఘటనకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ నాటికి దేశంలో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1000 లక్షల హెక్టర్లకు పైగా నమోదైంది. ఇందులో వరి పంట 379 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, నూనె గింజలు 184 లక్షల హెక్టర్ల పైగా విస్తీర్ణంలో వేశారని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. శ్రీ అన్నం, చిరుధాన్యాలు, ముతక

0: రాజ్యాలు 172 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పత్తి సాగు సుమారు 107 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జార్ఖండ్లో జేపీఎస్సీ జేఎస్ఎస్సీ అభ్యర్థుల 24 రోజుల నిరసనల అనంతరం రాష్ట ప్రభుత్వం 2024 జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను, టీడీపీఎల్ ఏజెన్సీ నిర్వహించిన అన్ని పోటీ పరీక్షలను రద్దు చేసింది. ప్రత్యేక మంత్రివర్గ సమాపేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నిన్న సాయంత్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 2014 నుంచి జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేపీఎస్సీ, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జేఎస్ఎస్సీ నిర్వహించిన రిక్రూట్మెంట్ పరీక్షలపై సమగ్ర విచారణకు కూడా రాష్ట ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ నిర్ణయం కేవలం మొదటి అడుగు మాత్రమేనని విద్యార్థి నాయకుడు పీయూష్ కుమార్ అన్నారు. 11 నుంచి 13 జేపీఎస్సీ పరీక్షలు సీబీఐ విచారణకు సంబంధించి నిరసనకారుల డిమాండ్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారులతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షా నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఇటీవలి సమస్యల నేపథ్యంలో ఎన్టీఏ తీసుకున్న చర్యల గురించి అధికారులు మంత్రికి వివరించారు. 50 మందికి పైగా సిబ్బందిని తొలగించినట్లు, 10 కొత్త ప్రొఫెషనల్ లీడర్షిప్ పోస్టులకు ప్రకటన జారీ చేసి వారిని విధుల్లోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కార్యవర్గ బృందాన్ని నిన్న ప్రకటించారు. వసుంధరా రాజే సింధియా, తీరత్ సింగ్ రావత్, రామ్ మాధవ్, బైజయంత్ జయపాండ, సర్దార్ మన్ప్రీత్ సింగ్ బాదల్, రేఖా వర్మలతో సహా 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ నియమించారు. కేంద్ర మంత్రి బీజేపీ నేత పీయూష్ గోయల్ పార్టీ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. బీఎల్ సంతోష్ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, స్మృతి ఇరానీ, విప్లవ్ కుమార్ దేవ్తో సహా 8 మంది పార్టీ నేతలను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నవీన్ నియమించారు. జార్ఖండ్లో అత్యంత భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు ఈరోజు కురిసే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రానున్న 2-3 రోజుల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కేరళలోని విళనం సముద్ర రేవు నుంచి నేరుగా ఎగుమతులు, దిగుమతులు ఈవేళ ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి వీడి సతీషన్ ఉదయం 10:45 ఈ సేవలను లంచనంగా ప్రారంభిస్తారు. కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. విళనం పోర్ట్ ఆపరేషన్లో కొత్త దశకు నంది పలుకుతూ ఇక్కడి నుంచి నేరుగా కార్గో ఎగుమతులు, దిగుమతులు ఈరోజు ప్రారంభమవుతాయి. ఇంతవరకు విళనం పోర్ట్ ప్రధానంగా అంతర్జాతీయ ట్రాన్స్షిప్మెంట్ హబ్గా మాత్రమే పనిచేసింది. గాలీలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 178 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 4వ రోజు ఆటలో తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆల్అవుట్ కాగా దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో టాప్ స్కోర్లో నిలిచారు. కేఎల్ రాహుల్ 82 పరుగులు చేశారు. ఈ సిరీస్లో రెండవది చివరి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 23వ తేదీ నుంచి కొలంబోలో జరుగుతుంది. డ్యూరెంట్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ షిలాంగ్ లాజాంగ్పై 5-2 గోల్స్ తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్లోకి దూసుకుని వెళ్ళింది. ఈ విజయంతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ వరుసగా 4వ సారి డ్యూరెంట్ కప్ సెమీఫైనల్స్కి చేరుకుంది. విశేషాలు మరొకసారి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో ఆటంకాలను త్వరగా తొలగించి సమయబద్ధంగా పూర్తి చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రాలకు చెప్పారు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ నగదుకు సంబంధించిన కేసులపై ప్రాధాన్యత ప్రతిపదికను దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2024 పోటీ పరీక్షలను రద్దు చేసింది. శ్రీలంకతో మొదటి టెస్టులో భారత జట్టు 178 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:15 దాటి 15 సెకన్లు. ఇది మన చట్టం.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం కార్యక్రమంలో ముద్రా లోన్స్. ఈ ముద్రా లోన్స్ తీసుకోవటానికి ప్రధానమైనటువంటి ఆధారాలు ఏ విధంగా ఉండాలి, ఇలా అనేక విషయాలను ఈరోజు మన స్టూడియోస్కి విచ్చేసినటువంటి సీనియర్ మేనేజర్ మరియు ఫ్యాకల్టీగా పనిచేస్తున్నటువంటి శ్రీ రవికుమార్ గారు ఈరోజు మన స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్తే. సార్
0: సార్ ప్రధానంగా ఈ ముద్రా లోన్స్ అంటే ఏమిటి, ఎన్ని రకాలుగా ఉంటాయి?
1: సార్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ముద్రాని స్టార్ట్ చేసింది సార్. ముద్రా అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఒక వ్యాపారం చేయాలనుకుంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ అయినా సర్వీస్ అయినా ట్రేడ్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ రంగం, సర్వీస్ అంటే సేవా రంగం, ట్రేడింగ్ అంటే వ్యాపారం. ఇలాంటివి ఎవరు చేయాలనుకున్నా, ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళు కానీ, తమ జీవనోపాధి కోసం ఒక వ్యాపారం స్టార్ట్ చేసి తన ఫ్యామిలీని చూసుకోవడానికి ఒక ఇన్కమ్ జనరేట్ చేసుకొని అదేవిధంగా ఒక 4-5 ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయడానికి గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఒక గొప్ప అవకాశం, దీన్నే ముద్రా అని అంటారు. సో వ్యాపారానికి కావలసిన లోన్లు బ్యాంకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా, ఎటువంటి గ్యారంటీ లేకుండా, గవర్నమెంటే గ్యారంటీ ఇచ్చి ప్రోత్సహిస్తూ స్టార్ట్ చేసిన స్కీమే ఈ ముద్ర. ఈ ముద్రాలో 3 రకాలుగా విడగొట్టారు సార్, శిశు అని, కిషోర్ అని, తరుణ్ అని. ఈ 3 ఏంటంటే, శిశు అంటే అప్ టు 50,000, అంటే చిన్న చిరు వ్యాపారులు ఎవరైనా ఒక 50,000 లోపు లోన్ తీసుకొని వ్యాపారం చేసుకొని జీవనోపాధి పొందుతూ వాళ్ళ లైఫ్ బాగుండాలనుకుంటే 50,000 లోపు లోన్ తీసుకుంటే దాన్ని శిశువు అంటారు. 50,000 ఒక రూపాయి నుంచి 5 లక్షల రూపాయల లోపు లోన్ తీసుకుంటే దాన్ని కిషోర్ అంటారు. అదే 5 లక్షల ఒక రూపాయి నుంచి 10 లక్షల వరకు లోన్ తీసుకుంటే దాన్ని తరుణ్ అంటారు. సో శిశు, కిషోర్, తరుణ్ అనేది లోన్ తీసుకునే అమౌంట్ బట్టి పెట్టిన పేరు. సో 10 లక్షల వరకు మ్యాక్సిమం ఇస్తారు. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని 20 లక్షల వరకు కూడా పెంచింది.
0: ఈ ముద్రా లోన్స్ మరి ఎవరికి ఇస్తారు, అదేవిధంగా వారు ఏ విధమైనటువంటి అర్హతలు కలిగి ఉండాలి?
1: ఏదైనా ఒక వ్యాపారం కొత్తగా కూడా ప్రారంభించవచ్చు, లేదా వాళ్ళకి ఏదైనా ఒక వ్యాపారం మీద మంచి అవగాహన, ఆ వ్యాపారాన్ని వాళ్ళు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయొచ్చు. దీనికి బ్యాంకులు వాళ్ళకి హెల్ప్ చేస్తాయి రుణం ఇస్తూ, దీన్నే మనం ముద్రా అనుకున్నాం. ఇందులో ఇండివిజువల్స్కి ఇస్తారు, ఏదైనా ఒక వ్యక్తి వచ్చి లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే ప్రొపరేటర్షిప్ అంటారు, అంటే ఒక ఫర్మ్ పెట్టుకుంటారు అతనే ఓనర్, ఇక్కడ కూడా సింగిల్ పర్సనే ఉంటారు. అలాగే పార్ట్నర్షిప్, నా దగ్గర పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ డబ్బులు లేవు, ఒక 2-3 ఫ్రెండ్స్ కలిసి కూడా పెట్టుకోవచ్చు పార్ట్నర్షిప్ చేసుకొని. సో పార్ట్నర్షిప్ ద్వారా కూడా ఈ ముద్రా కింద లోన్ పొందవచ్చు వాళ్ళు. 3 రకాల రంగాలు ఉంటాయి సార్ వ్యాపారంలో. 1 తయారీ రంగం, 2 సేవా రంగం, 3 ట్రేడింగ్ వ్యాపారం. ఇక్కడ ఈ 3 రకాల గురించి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఒక వాటర్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే వాటర్ బాటిల్ డైరెక్ట్గా రాదు మన దగ్గరికి, ముందు గ్రాన్యూల్స్ అనే ఒక రా మెటీరియల్ని కొంటాడు ఆ వ్యాపారవేత్త. కొని ఆ గ్రాన్యువల్స్ని మెషిన్లో వేస్తాడు. ఆ మెషిన్లో ఆ గ్రాన్యువల్స్ ప్రాసెస్ అయ్యి ఒక వాటర్ బాటిల్ రూపంలోకి వస్తుంది అది. సో ఇలాంటి ఒక ప్రాసెస్ జరిగితే ఏదైనా ఒక వ్యాపారంలో, దాన్ని తయారీ రంగం అని, మ్యానుఫ్యాక్చరింగ్ అని అంటాం. దీనికి లోన్ ఇస్తారు. 2 నేను సేవా రంగం అని చెప్పాను. సర్వీస్, సర్వీస్ అంటే ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ బాగా ఆటో, కార్. ఒక వ్యక్తికి మనం లోన్ ఇస్తాం, లోన్ ఇస్తే ఆ వ్యక్తి ఒక ఆటో కొనుక్కుంటాడు. ఈ ఆటో ద్వారా చాలామంది పబ్లిక్కి ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేసి తన ఆదాయాన్ని సమకూర్చుకుంటాడు. ఇది సేవా రంగంలోకి వస్తుంది. అలాగే 3 ట్రేడింగ్ వ్యాపారం. రీటైల్ ట్రేడింగ్ చేస్తారు కస్టమర్లు, హోల్సేల్ ట్రేడ్ చేస్తారు. ఎక్కువగా వ్యాపారస్తులు వచ్చే లోన్లో ట్రేడింగే ఉంటాయి, ఎందుకంటే మన చుట్టూ ఎక్కువ మంది చూసేది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే

0: ఒక స్పెసిఫిక్ ఏరియాలో పెడతారు, ఎందుకంటే పొల్యూషన్ అది ప్రాబ్లం లేకుండా. కానీ మన చుట్టూ దగ్గరగా ఉండేవాళ్ళు ఎక్కువ ట్రేడర్స్ ఉంటారు, గ్రోసరీ షాప్, పెట్రోల్ పంప్, ఇవన్నీ కూడా ట్రేడింగ్లోకే వస్తాయి. తయారీ రంగం కానీ, సేవా రంగం కానీ, ట్రేడింగ్ కానీ, ఈ ముగ్గురులో ఎవరైనా వచ్చి బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు.
1: ఈ ముద్రా లోన్ తీసుకోవడానికి కస్టమర్స్ ఏమైనా డిపాజిట్ చేయవలసి ఉంటుందా?
0: జనరల్గా బ్యాంకులు 5 విషయాలు చూస్తాయి సార్. 1, ఆ వ్యక్తి అంతకుముందు ఏదైనా లోన్ తీసుకున్నాడా, జనరల్గా లోన్ రీపేర్ చేస్తున్నాడు కాబట్టి అతని రీపేమెంట్ హిస్టరీ బాగుంది కాబట్టి బ్యాంకులు లోన్ ఇవ్వడంలో ప్రాధాన్యత చూపిస్తాయి. దీన్ని బ్యాంకులు ఎలా తెలుసుకుంటాయంటే సిబిల్ రిపోర్ట్ తీసి తెలుసుకుంటాయి. 2, కెపాసిటీ. ఒక వ్యక్తి ఒక వ్యాపారం చేస్తానని వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఆ వ్యాపారం చేసే కెపాసిటీ ఉందా లేదా, అతనికి నాలెడ్జ్ ఉందా లేదా, అవేర్నెస్ ఉందా లేదా, తను తెలుసుకున్నాడా ఆ వ్యాపారం గురించి ఏదైనా అనేది ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకోవచ్చు మనం. అలా తెలుసుకుని అతనికి 3, క్యాపిటల్ మార్జిన్ అంటాం మనం. ఒక వ్యాపారం చేసేటప్పుడు

0: యాక్టివ్ ఉందా లేదా, ఆ అతనికి నాలెడ్జ్ ఉందా లేదా, అవేర్నెస్ ఉందా లేదా, తను తెలుసుకున్నాడా ఆ వ్యాపారం గురించి ఏదైనా అనేది ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకోవచ్చు మనం. అలా తెలుసుకుని అతనికి మూడోది క్యాపిటల్ మార్జిన్ అంటాం మనం. ఒక వ్యాపారం చేసేటప్పుడు 100% లోను బ్యాంక్ ఇవ్వదు. మీకు ఒక వ్యాపారం చేయాలి, మీకు 1 లక్ష రూపాయలు కావాలి, 1 లక్ష రూపాయలు బ్యాంక్ ఇవ్వలేదు, ఇవ్వదు. ఎందుకంటే ఒక వ్యక్తి తను కూడా కొంత పెట్టుబడి పెడితే తనకు కూడా ఆ వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి. సో గవర్నమెంట్ కూడా ఈ స్కీమ్లో ఏం చెప్పిందంటే మినిమం 15% అయినా సరే పెట్టుబడి పెట్టమని చెప్పింది. ఇది కూడా చూస్తారు క్యాపిటల్. సర్వీస్ రంగంలో ఆటో గురించి చెప్పాను. ఒక వ్యక్తి ఆటో కొనుక్కుంటున్నాడు, ఆటోకి కొటేషన్ తీసుకొచ్చాడు 3 లక్షల రూపాయలు. 3 లక్షల రూపాయలు అతని మార్జిన్ 15% అయి ఉండాలి, అంటే 45,000. తను 45,000 రూపాయలు అకౌంట్లో పెట్టి తన మార్జిన్ కింద తన పెట్టుబడిగా పెడితే రిమైనింగ్ 2,55,000 రూపాయలు కూడా బ్యాంకు లోన్గా ఇస్తుంది. 100% ఇవ్వరు కానీ 15% బ్యాంకు తన మార్జిన్గా పెడితే రిమైనింగ్ 85% బ్యాంక్ ఫైనాన్స్ చేస్తుంది ఆ కస్టమర్కి. దీన్ని క్యాపిటల్. సో నాలుగోది కండిషన్స్ కూడా చూస్తారు. బ్యాంకు గవర్నమెంట్ చెప్పిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన ఫుల్ఫిల్ చేస్తే ఈ నాలుగు విషయాలు చాలా జాగ్రత్తగా బ్యాంకు వాళ్ళు పరిశీలించి జనరల్గా కస్టమర్స్కి లోన్స్ ఇస్తూ ఉంటారు. చివరిగా ఐదవది కొలాటరల్. జనరల్గా ఎంఎస్ఎంఈ లోన్స్, ఈ బిజినెస్ లోన్స్లో కొలాటరల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. లోన్ తీసుకునే వ్యక్తి ఏదైనా తన దగ్గర ఉన్న ఆస్తిని కానీ లేదా ఏదైనా ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ద్వారా గ్యారంటీని ఇప్పించడం కానీ. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ముద్రా లోన్లో ఎటువంటి కొలాటరల్ సెక్యూరిటీ, అంటే ఎటువంటి తనఖా మనం పెట్టాల్సిన అవసరం లేదు, ఎటువంటి గ్యారంటీ కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. గవర్నమెంటే ఈ వ్యక్తుల తరపున సీజీఎఫ్ఎంయూ అనే ఒక గ్యారంటీ ద్వారా, సీజీఎఫ్ఎంయూ అంటే క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్, ఇది గవర్నమెంట్ స్థాపించింది. వీళ్ళు రుణం తీసుకునే వ్యక్తి తరపున గ్యారంటీ ఇస్తారు బ్యాంకుకి. లోన్ ఏదైనా కారణాల వల్ల కట్టకపోతే మేము కడతాము అని గవర్నమెంట్ కస్టమర్ తరపున హామీ ఇస్తుంది బ్యాంకుకి.
1: సహజంగా భర్త ఏమో వేరే వ్యాపారాలు ఉంటారు, ఆయన ఆల్రెడీ తీసుకొని ఉంటారు, అదేవిధంగా తన కుటుంబ సభ్యులు కూడా ఇంకా వేరే వ్యాపారం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఇలాంటి వారికి ఇండివిజువల్ గా ఎవరిది వారికి లోన్ ఇస్తారా, లేకపోతే కుటుంబం మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకునే అవకాశం ఏమైనా ఉందా?
0: లేదు సార్, ఇందులో ప్రతి వ్యక్తి ఇండివిజువల్లే. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి నాలెడ్జ్ అవగాహన చూస్తారు, ఎవరికి వాళ్ళుగా లోన్ అప్లై చేసుకోవచ్చు,
1: కుటుంబంలో ఎంతమంది ఉన్నా కానీ సపరేట్ గానే బిజినెస్ చేసుకోవచ్చు. ఈ ముద్రా లోన్కి మరియు వేరే లోన్స్ ఉన్నటువంటి వ్యత్యాసం ఏ విధంగా ఉంటుంది?
0: ఇందాక నేను చెప్పిన సీజీఎఫ్ఎంయు అనే పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకప్పుడు వ్యక్తి ఒక లోన్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక కొలాటరల్ సెక్యూరిటీ ఇవ్వమనేవారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీజీఎఫ్ఎంయు, సీజీటిఎంఎస్సి అనే రెండు సంస్థలను ప్రారంభించింది. ఈ సంస్థలు సీజీఎఫ్ఎంయు అయితే 10 లక్షల వరకు ఒక వ్యక్తి రుణం తీసుకుంటే వ్యాపారం కోసం, ఇందాక చెప్పిన ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీస్ కానీ ట్రేడింగ్ కానీ 10 లక్షల వరకు ఎటువంటి సెక్యూరిటీ ఇవ్వక్కర్లేదు బ్యాంక్. ఏదైతే రుణం పొంది తను సెక్యూరిటీ క్రియేట్ చేస్తాడో, ఒక ట్రేడింగ్ వ్యాపారం స్టార్ట్ చేస్తే గ్రోసరీ షాప్లో గ్రోసరీయే సెక్యూరిటీ, దీన్ని ప్రైమ్ సెక్యూరిటీ అని అనుకుంటాం మనం. సో అదే సెక్యూరిటీ తప్ప వేరే ఎటువంటి సెక్యూరిటీ అక్కర్లేదు. ఇదే ముద్రాలోను 10 లక్షలు దాటి 5 కోట్ల వరకు తీసుకుంటే సీజీటిఎంఎస్ అనే ఒక సంస్థను కూడా ప్రారంభించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 5 కోట్ల వరకు ఎవరైనా లోన్ తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ అని సర్వీస్ ట్రేడింగ్ సీజీటిఎంఎస్సీ కూడా గ్యారంటీ ఇస్తుంది. ఇక్కడ ఒక్కటే చిన్న డిఫరెన్స్ ఏంటంటే అప్ టు 10 లాక్స్ ఏదైతే నేను చెప్పానో సీజీఎఫ్ఎంఈ, అక్కడ ఖచ్చితంగా బ్యాంకులు ఎటువంటి కొలాటరల్ సెక్యూరిటీ తీసుకోవడానికే లేదు. సీజీఎఫ్ఎంఈ గవర్నమెంట్ ఇచ్చిన గ్యారంటీని పొంది మాత్రమే లోన్ ఇవ్వాలి. 10 లక్షలు దాటిన లోన్లు ఎవరైనా వ్యాపారం కోసం తీసుకుంటే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి, వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వచ్చు లేదా సీజీటిఎంఎస్సీ గ్యారంటీ ద్వారానా. కానీ స్టార్టింగ్ అయితే సీజీటిఎంఎస్సీ గ్యారంటీకే వెళ్ళాలి వాళ్ళు. వాళ్ళు మాకు గ్యారంటీ వద్దు, మేము కొలాటరల్ ఇద్దాం అనుకుంటున్నాం బ్యాంకుకి అంటే మాత్రం వాళ్ళు కొలాటరల్ ఇచ్చి కూడా లోన్ పొందొచ్చు. ఇది బేసిక్ డిఫరెన్స్ ముద్రాలో ఎంఎస్ఎంఈ.
1: ముద్రా లోన్స్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఏమైనా ఉంటాయా?
0: ప్రజెంట్ అయితే అప్ టు 5 లాక్స్ వరకు నిల్, ఎటువంటి ఛార్జెస్ ఉండవు. 5 లక్షలు దాటితే మాత్రం బ్యాంకులు తమ తమ గైడ్ లైన్స్ ప్రకారం ఛార్జెస్ కలెక్ట్ చేస్తూ ఉంటాయి కస్టమర్స్ దగ్గర నుండి.
1: సాధారణంగా ఈ ముద్రా లోన్స్కు సంబంధించి ఇతర లోన్స్తో పోల్చుకుంటే లోన్ రీపేమెంట్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రోజుల్లో కట్టాలి?
0: ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. బ్యాంకులు జనరల్గా 2 రకాల లోన్లు ఇస్తాయి, ఒకటి టర్మ్ లోన్ అంటారు, ఇంకొకటి వర్కింగ్ క్యాపిటల్ అంటారు. వ్యాపారస్తులు జనరల్గా ఓసీసీ అని ఓడి అని అంటూ ఉంటారు. టర్మ్ లోన్ అంటే ఏదైనా ఒక ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఆట్

0: ఒక కంప్యూటర్, ఒక మెషినరీ, ఇలాంటి వాటికి తీసుకునే లోన్స్కి బ్యాంక్ ఇచ్చే లోన్ టర్మ్ లోన్. రెండోది వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఇందాక చెప్పినట్టుగా ఓసీసీ అంటారు కొంతమంది. ఈ ఓసీసీ ద్వారా కస్టమర్లు స్టాక్ కొనుక్కుంటారు, స్టాక్ కొనుక్కొని షాప్లో పెట్టుకుంటారు. దీనికి మనం ఓసీసీ అనేది ఇస్తాం. ఎవ్రీ వన్ ఇయర్కి కస్టమర్ రెన్యువల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ రెన్యువల్ చేసుకునేటప్పుడు తన బిజినెస్ బాగుంటే మళ్ళీ పెంచుతూ పోతుంటారు. ఎగ్జాంపుల్, నేను ఒక 10 లక్షలు తీసుకొని వ్యాపారం స్టార్ట్ చేశాను, నేను బాగా నడిచింది, 1 ఇయర్ పోయిన తర్వాత వచ్చాను నేను. ఈ 10 లక్షల లిమిట్ని నేను 15 లక్షలకు పెంచుకోవచ్చు, బ్యాంక్ నాకు ఎనాన్స్మెంట్ ఇస్తుంది. సో ఈ విధంగా డిఫరెన్స్ ఉంది టర్మ్ లోన్కి వర్కింగ్ క్యాపిటల్కి. వర్కింగ్ క్యాపిటల్ అయితే ఎవ్రీ 1 ఇయర్కి రెన్యువల్ అవుతూ ఉంటుంది. అదే టర్మ్ లోన్ అయితే మాత్రం మ్యాక్సిమం 7 సంవత్సరాల వరకు రీపేమెంట్ ఇస్తారు. ముద్రలు 7 సంవత్సరాల లోపు వాళ్ళు కట్టేయచ్చు. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరుణ్ ప్లస్ అని ఒక ఇనీషియేటివ్ స్టార్ట్ చేశారు. ఈ తరుణ్ లోన్ 10 లక్షలు తీసుకొని ఆ లోన్ని కరెక్ట్గా రీపే చేసేస్తే వాళ్ళకి ఇచ్చే లోనే తరుణ్ ప్లస్. అంటే 5 లక్షల నుంచి 10 లక్షల లోపు లోన్ తీసుకొని దాన్ని కట్టేస్తే వాళ్ళకి 20 లక్షల వరకు లోన్ ఇచ్చే సదుపాయాన్ని రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. ఇప్పుడు బ్యాంక్స్ అన్నీ కూడా పాత కస్టమర్లు ఎవరైనా 5 నుంచి 10 లక్షలు లోన్ తీసుకొని కట్టేసి ఉంటే వాళ్ళకి 20 లక్షల వరకు ఎనాన్స్మెంట్ చేసి లోన్ ఇచ్చే అవకాశం ఉంది.
1: రెగ్యులర్గా కట్టే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఎక్కువగా లోన్ ఇచ్చే అవకాశం అనేది ఒక బెనిఫిట్. ఏ విధమైన డాక్యుమెంట్స్ ఇస్తే ఈ ముద్రా లోన్కి సంబంధించినటువంటి లోన్ తీసుకోవచ్చు?
0: ప్రతి లోన్కి ఒక అప్లికేషన్ ఉంటుంది ఫస్ట్. సో ముద్రా లోన్ కూడా ఒక అప్లికేషన్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. ఆ అప్లికేషన్ తీసుకొని ఆ అప్లికేషన్లో తనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఫస్ట్ తన ఇవ్వాలి. అది కాకుండా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనే ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అనే ఒక పోర్టల్ ఉంది. ఆ పోర్టల్లో ఫ్రీగానే మనం ఏదైనా ఒక వ్యాపారం చేయాలనుకుంటే ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్కి వెళ్ళి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అప్లై చేస్తే మనకు అప్లికేషన్ ఫ్రీ ఆఫ్ కాస్టే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఆ సర్టిఫికేటు మనం బ్యాంకులో ఇవ్వాలి. ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్కి 2 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, 1 ఆధార్ కార్డు, 2 పాన్ కార్డు. ఈ 2 కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఉద్యమ రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. కానీ కొంతమంది చిరు వ్యాపారులు ఉంటారు, వాళ్ళ దగ్గర పాన్ కార్డు ఉండకపోవచ్చు, ఆధార్ కార్డు అందరి దగ్గర ఉండొచ్చు. ఉద్యమ రిజిస్ట్రేషన్ అందరూ చేసుకోలేరు కాబట్టి ఆధార్ కార్డు పాన్ కార్డు లేని వ్యక్తులు గవర్నమెంట్ వాళ్ళ కోసం ఉద్యమ్ అసిస్ట్ సర్టిఫికేట్ అని ఇంకొక సర్టిఫికేట్ కూడా ప్రారంభించింది. ఇది ఉద్యమ్ అసిస్ట్ పోర్టల్కి వెళ్ళి ఉద్యమ్ అసిస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నా సరే బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తారు. ఏదైనా ఉద్యమ్ అసిస్ట్ సర్టిఫికేట్ కానీ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కానీ బ్యాంకులో ఇవ్వాలి ఈ లోన్ పొందాలనుకుంటే. ఇది కాకుండా ట్రేడ్ లైసెన్స్, అతను ఏదైతే వ్యాపారం చేయాలనుకుంటున్నాడో ఆ వ్యాపారానికి ఒక లైసెన్స్ అంటూ ఉండాలి, దాన్ని ట్రేడ్ లైసెన్స్ అంటాం. జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్, ఆల్రెడీ సేల్స్ చేస్తూ ఉంటే ఆ జీఎస్టీ రిటర్న్స్ కూడా బ్యాంకుకి సమర్పించాలి వాళ్ళు. అంతేకాకుండా లీజ్ అగ్రిమెంట్, వాళ్ళు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో, సో మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఒక ప్లేస్లో, ఒక పర్టికులర్ ప్లేస్లో చేస్తారు. సో వీళ్ళు ఎక్కడ వ్యాపారం చేస్తున్నారో ఆ ప్లేస్కి అక్కడ ఒక రెంట్ అగ్రిమెంటో లీజ్ అగ్రిమెంటో ఉంటుంది కదా, ఎవరిదో ఒకరు తీసుకుంటారు, ఆ లీజ్ అగ్రిమెంట్ కాపీ సబ్మిట్ చేయాలి.
1: ముద్రా లోన్స్ ఏ విధంగా తీసుకోవాలి, ముద్రా లోన్స్ తీసుకోవాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఇలా అనేక విషయాలు శ్రోతలకు తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సార్.

మీరింతవరకు ఇది మన చట్టం ముద్ర రుణాలు సీనియర్ బ్యాంకు మేనేజర్ శ్రీ బివి రవికుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ భుక్యా వీరన్న.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:30. శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం జనరంజని.

జనరంజని కార్యక్రమంలో మీరు కూడా మీరు కోరినా మీరు మెచ్చిన పాటలను వినాలనుకుంటే మీ పేరు, పాట పేరు వివరాలు 04023240852 నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీరు కోరుకున్న పాటలను వినేయండి. మరి జనరంజని కార్యక్రమంలో ముందుగా వస్తున్న పాట ఆత్రేయ సాహిత్యానికి ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం, పాడినవారు జానకి, తొలికోడి కూసింది చిత్రానికి గాను ఈ పాటను ప్రసారం చేస్తున్న, ఈ పాటను కోరిన శ్రోతలు భూదాన్ పోచంపల్లి నుండి మాధవి ఆంజనేయులు కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట అంటూ కోరుతున్న శ్రోతలు కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరి సదానంద గౌడ్ సత్యమ్మ, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట అంటున్నారు సాయినగర్ వనస్థలీపురం హైదరాబాద్ నుండి దోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరణి, లోకేష్, సాయి కృప కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

జనరంజని కార్యక్రమంలో తర్వాత వస్తున్న పాట టీవీ రాజు సంగీతానికి పి సుశీల పాడిన పాట శ్రీకృష్ణ తులాభారం చిత్రం నుండి మీరజాల గరడ అనే పాటను కోరుతున్న శ్రోతలు చందానగర్ నుండి భమిడిపాటి వెంకటేశ్వరరావు, అలాగే వడ్లమాన నుండి రవికుమార్ కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట అంటున్నారు సుజాత, ఆర్ గణేష్, లిఖిత, యశేష్, అజయ్, లీల, పూజ, విస్మయ, పూర్విత, రాజరాజనగర్ బెంగళూరు నుండి కోరుతున్నారని వీరందరి కోసం ఈ పాట.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: జనరంజని కార్యక్రమంలో తర్వాత వస్తున్న పాట సి నారాయణ రెడ్డి సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం. పాడినవారు ఘంటసాల, పి సుశీల. ఆత్మీయులు చిత్రం నుండి మా కోసం మంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి చరణ్ కోరుతున్నారు. అలాగే దస్తగిరి సంధ్య, యస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి కోరుతున్నారు. అలాగే ప్రగతినగర్ నుండి మూర్తి, వరలక్ష్మి, రాధా, రుక్మిణి శర్మ, లక్ష్మి, అనూష, నవనీత్, రవళి, రాహుల్ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

గుడ్ మార్నింగ్ జనరంజని అంటున్నారండి. వెరీ గుడ్ మార్నింగ్ జనరంజని. కార్యక్రమంలో మా కోసం ఆలుమగలు చిత్రం నుండి ఒక పాటను వినిపించగలరు అంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, అబేద ఆయేష కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట అంటూ కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక పాట అంటూ కోరుతున్న శ్రోతలు వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్ భూలక్ష్మి, శ్రీశాంక్ బండి శివాజీ, జోగ నర్సయ్య, గుజ్జేటి ఆనంద్, వీరందరి కోసం ఆలుమగలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యానికి సంగీతం టి చలపతిరావు.

జనరంజని కార్యక్రమంలో తర్వాత వస్తున్న పాట సాహిత్యం సీనారాయణరెడ్డి, సంగీతం ఎస్పి కోదండపాణి, పాడినవారు ఘంటసాల పి సుశీల. మంచి మిత్రులు చిత్రానికి గాను ఎన్నాళ్ళో వేసిన ఉదయం అనే పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమలార నుండి దేవునూని వీరయ్య యాదమ్మ కోరుతున్నారు. అలాగే మాకోసం ఒక మంచి పాట అంటూ కోరుతున్న శ్రోతలు గనగలూరు నుండి రామకృష్ణారెడ్డి, ఆర్యన్, శిల్ప, హరీష్, మునిరత్నమ్మ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

జనరంజని కార్యక్రమంలో తర్వాత వస్తున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యానికి, కెవి మహదేవన్ సంగీతం, సీతామాలక్ష్మి చిత్రానికి గాను మావి చిగురు దినగానే అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు పుట్టపాక నుండి భవానీ వెంకట్ మాస్టర్ మిథున్ మహాదేవ్ కోరుతున్నారు. అలాగే మా కోసం ఒక మంచి పాటను ప్లే చేయండి అంటూ హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక బాలు వినయ్ కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట అంటూ పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు.

జనరంజని కార్యక్రమంలో మీరు కూడా మీరు కోరిన మీరు మెచ్చిన పాటలను వినాలనుకుంటే మీ పేరు పాట పేరు వివరాలను 0402324082 నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీరు కోరుకున్న పాటలను వినేయండి. మరి జనరంజని కార్యక్రమంలో ఇప్పుడు వస్తున్న పాట

ఆత్రేయ సాహిత్యానికి ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఆకలి రాజ్యం చిత్రానికి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భూదాన్ పోచంపల్లి, గాంధీనగర్ ఎలగందుల పద్మశాలి, సిద్ధులు శారద, పూజ, మనోజ్ రాజయ్య, అమ్మవయ్య, ఎల్లంకి గ్రామం జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ కోరుతున్నారు. అలాగే పుట్టపాక నుండి మిర్యాల తిరుపతయ్య, ఆండాళ్ళు, చంద్రశేఖర్, శ్రీకాంత్ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం టెన్షన్ లేకుండా ఉండాలి అంటే తప్పకుండా యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేయాలని రోజు మనం వింటుంటాం. అసలు ఎందుకు ఇవి ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మనలో చాలామంది ఒకటి ఆలోచించి ఒక పని చేద్దాం అనుకొని వేరే పని చేస్తుంటాం. అటు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం, ఏదో చేయాలనుకుంటాం, కానీ ఈలోపు ఇంకోటి ఏదో గుర్తొస్తుంది, అరే ఈ పని చేయాలనుకున్నా కదా అని అటు వెళ్ళిపోతాం. ఏదో చేయాలి అనుకుంటాం, మధ్యలో ఏదో మాట్లాడాలి అనుకుంటాం, ఆ టాపిక్ కట్ అయిపోతుంది, ఏం చెప్పాలనుకుంటున్నామో మనకు గుర్తురాదు. ఇలాంటివి మనమందరం రోజు ఫేస్ చేస్తూనే ఉంటాం కదా. అందుకే మైండ్ కరెక్ట్గా పనిచేయాలంటే యోగా, మెడిటేషన్ ఇలాంటివి చాలా అవసరం అంటున్నారు నిపుణులు. శ్వాస మీద ధ్యాస ఉండాలి, అప్పుడే మనకి మన మీద మనకి కాన్ఫిడెన్స్, చేసే పని మీద కాన్సన్ట్రేషన్ రెండూ ఉంటాయి. ఏమంటారు? మరి ఇంకెందుకు ఆలస్యం? ఈరోజే స్టార్ట్ చేసేద్దాం. రైట్, మరి ఇప్పుడైతే జనరంజని కార్యక్రమంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన పాట, సాహిత్యం ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, గుప్పెడు మనసు చిత్రం నుండి ఈ పాట కోరుతున్న శ్రోతలు ఈసీఐఎల్ నుండి శ్రీనివాస్ నగర్ సద్గురుచారి విజయసాయి కిరణ్ సాత్విక మనోజ్ కుమార్ కోరుతున్నారు. అలాగే భావనగర్ అర్బన్ కాలనీ నుండి కవిత కల్పన కళ్యాణి క్రాంతి సత్యం కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

జనరంజని కార్యక్రమంలో తర్వాత వస్తున్న పాట సాహిత్యం ఆత్రేయ సంగీతం ఎంఎస్ విశ్వనాథన్. గుప్పెడు మనసు చిత్రానికి గాను మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన పాటను కోరుతున్న శ్రోతలు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చిన్న చర్లపల్లి డాక్టర్ కాలనీ నుండి రుద్రవెల్లి రమేష్ కుమార్, అనిత, భరత్ కుమార్, అమృతమ్మ, బోయినపల్లి నుండి ప్రహ్లాద్, అపూర్వ, రేయాన్ష్ కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట అంటూ కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, షియోన, నాగటి, పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ ఎర్రగడ్డ నుండి ఉజ్వల శ్రీనివాస్, ప్రణవ్ వెంకట్ స్వరూప్, లక్కీ మిక్కీ, అన్వేషిక్, విజయ్ కుమార్, శ్యామలా దేవి మరియు వారి స్నేహితులు వీరందరి కోసం ఈ పాట.

జనరంజని కార్యక్రమంలో మాకోసం ఆనంద భైరవి చిత్రం నుండి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కోరుతున్నారు. అలాగే మాకోసం ఒక మంచి పాట అంటూ రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరి, వేద, ఇమ్మడి నాగరాజు, లత, నిహాల్, నిగమశ్రీ, సంతోష్, సత్య, విశ్వనాథ్, శ్రీకాంత్, కుష్వక్రెడ్డి, శేఖర్, క్రాంతి, శిఖర, కిట్టు, జయకృష్ణ, సాయి కోరుతున్నారు. వీరందరి కోసం ఆనంద భైరవి చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం బాలాంతరపు రజనీకాంతరావు. మీ అందరి కోసం ఈ పాట.

మల్లికార్జున్ పాడినటువంటి పాట శ్రీ ఆంజనేయం చిత్రం నుండి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వేముల నరసింహరావు గోదావరి విద్యానగర్ కాలనీ నిజామాబాద్ నుంచి కోరుతున్నారు. అలాగే కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి రాజేష్ ఖన్నా, చిన్నపాసి, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమితా ఖన్నా అమ్మవాయి కోరుతున్నారు. జోగులాంబ గద్వాల్ నుంచి ఆనందరావు, ప్రదీప్ కుమార్, జ్ఞానేశ్వర్, రూప, రీతు, సుజాత కోరుతున్నారు. అలాగే సుచిత్ర నుండి మీనా కుమారస్వామి కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
1: జనరంజని కార్యక్రమంలో తర్వాత వస్తున్న పాట ఘంటసాల పీసు శీలా పాడిన పాట ఆరుద్ర సాహిత్యం, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం. సత్యకాలపు సత్తయ్య చిత్రం నుండి ఈ పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్ వీరందరూ కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబ్బాయితుల్లా కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, నాగభాగ్యశ్రీ కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: జనరంజని కార్యక్రమంలో తర్వాత వస్తున్న పాట 4 స్తంభాలాట చిత్రం నుండి చినుకులారాలి అనే పాటను కోరుతున్నారు. ఈ పాటను పాడినవారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సాహిత్యం వేటూరు సుందరరామూర్తి, సంగీతం రాజన్ నాగేంద్ర. ఈ పాటను కోరుతున్న శ్రోతలు చౌటుప్పల్ నుండి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట అంటూ సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ నుండి శ్రీరామదాసు కృపాచారి, అనిత, సాయి వర్షిత్, శ్రీరామదాసు, సాయి రిత్విక్ కోరుతున్నారు. అలాగే దేవనూరు మజారా చిన్నంపల్లి గ్రామం నుండి మురళీ, రాధాకృష్ణయ్య, రాధమ్మ, ముఖేష్, హరీష్ కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట అంటూ కోరుతున్న శ్రోతలు దాసరి రవి రాయగిరి నుండి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

జలరంజని కార్యక్రమంలో తర్వాత వస్తున్న పాట డాక్టర్ చక్రవర్తి చిత్రానికి గాను నిజం చెప్పవే అనే పాటను కోరుతున్నారు. ఈ పాటను పాడినవారు సుశీల వసంత, సాహిత్యం దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైరారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ కోరుతున్నారు. అలాగే మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ భూదాన్ పోజంపల్లి నుండి భోగ మార్కండయ్య, అనిత, సాయి, యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్వికశ్రీ, హర్ష, తేజ కోరుతున్నారు. అలాగే నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చిన్నతుమ్మల గ్రామం నుండి శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య కోరుతున్నారు. అలాగే మల్కాజిగిరి నుండి రమాదేవి, సాయినాథ్, సుబ్రహ్మణ్యం కోరుతున్నారు. వీరి కోసం కూడా ఈ పాటను ప్రసారం చేస్తున్నాం. అలాగే ఉమాదేవి, ప్రభాకర్ కోరుతున్నారు. మూర్తి, సాయి, లక్ష్మి, గాయత్రి, లలిత కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 9 గంటలు కావస్తోంది. వివిధ భారతి ప్రసారాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. తిరిగి 10 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఎవర్ గ్రీన్ హిట్స్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ నగదు నల్లధనానికి సంబంధించిన క్రిమినల్ కేసులను సకాలంలో దర్యాప్తు చేసి త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. పార్టీ పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంతకాల సేకరణతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ప్రభుత్వం స్పందించకుంటే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ప్రారంభమైన మండల స్థాయి ప్రజావాణిలో అధికారులు 5410 అర్జీలు స్వీకరించారు. 566 మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 704 వినతులు వచ్చాయి. స్థిరాస్తి కంపెనీ, దాని ప్రమోటర్లు తమ రేరా రిజిస్ట్రేషన్ వివరాలు ఇవ్వడానికి నిరాకరిస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది. వాపస్ ఇవ్వాల్సిన సొమ్మును ఇవ్వకపోయినా రిజిస్ట్రేషన్కు తాత్సారం చేస్తున్నా, లావాదేవీ సమయంలో నగదే ఇవ్వాలని పట్టుబట్టినా, తృతీయ పక్షానికి బదలాయించే ప్రయత్నం చేసినా ఫిర్యాదులు ఇవ్వాలని కొనుగోలుదారులకు సూచించింది. ఎఫ్టీసీసీఐ సదస్సులో శక్తి శాఖ కార్యదర్శి దాసరి హరిచందన్ మాట్లాడుతూ, కర్మాగారాల్లో రసాయన ప్రమాదాల నివారణకు వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమాచార హక్కు చట్టం ఎప్పిళ్లు ఫిర్యాదుల పరిష్కారాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర సమాచార కమిషన్ యాప్కో ఎంఎస్ 2.0 డిజిటల్ పోర్టల్ను ప్రారంభించింది. 2016 నాటి పాత పోర్టల్ కంటే మెరుగైన భద్రతా ప్రమాణాలతో ఈ నూతన వ్యవస్థను రూపొందించారని ప్రధాన సమాచార కమిషనర్ రాజ్ కుమార్ గోయల్ ప్రారంభించిన అనంతరం చెప్పారు. 2024 భారత ఎన్నికల్లో కోట్లాది మంది చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డులతోనే ఓటేశారని, అమెరికాలోనూ ఓటర్లకు ఐడీలు తప్పనిసరి చేస్తూ తక్షణమే సేవ్ అమెరికా యాక్ట్ ఆమోదించవలసిన అవసరం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. పెద్దల్లో కనిపించే చర్మ వ్యాధి,

ఫ్లాక్ సోరియాసిస్ చికిత్స ఉపయోగించే టాపినోరోఫ్ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ మండలి నుంచి హైదరాబాద్ సంస్థ ఆప్టిమస్ ఫార్మా అనుమతి పొందింది. తెలంగాణలో ఆగస్టు 17 తేదీ నుంచి 23 తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మొదటి 3 రోజులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలులు వేస్తాయి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03. ఎవర్ గ్రీన్ హిట్స్ కి స్వాగతం. ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2011వ సంవత్సరం నుండి 2015వ సంవత్సరం వరకు విడుదలైన చిత్రాలలోని పాటలను వినాలనుకుంటే మీ పేరు, పాట పేరు వివరాలను 0402324085 నంబర్కి వాట్సాప్ చేయండి. ఇయర్స్ మరొకసారి చెప్తున్నాను, 2011 నుంచి 2015 వరకు విడుదలైన చిత్రాలను మాత్రమే కోరుకోండి. మీరు కోరుకున్న పాటలను వినాలి, వినేయండి. మరి నేను మీ ఆర్జే విశాలి. ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్లో ముందుగా వస్తున్న పాట మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుండి చలి చలిగా అల్లింది అనే పాటను పాడిన వారు శ్రేయ ఘోషల్, సాహిత్యం అనంత శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచారి నగర్ నుండి జిందం నరహరి, లక్ష్మి జిందం, భానుతేజ మృదుల, జిందం ఉదయ్ కిరణ్, అంగూర్ ఉదయరేఖ, అంగూర్ భాను, రియాన్స్, హన్మహిత్ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

0: ఎవర్గ్రీన్ హిట్స్లో తర్వాత వస్తున్న పాట శ్రీమంతుడు చిత్రానికి గాను సింహ గీతామాధురి పాడినటువంటి పాట రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు బండరావిరాల గ్రామం నుండి లక్ష్మీ వరలక్ష్మి జయలక్ష్మి మహాలక్ష్మి విజయలక్ష్మి బంగారు లక్ష్మి రాముడు కోరుతున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష శ్యామల అయాన్స్ సియోన నాగంటి పాండు అశోక్ బాబు సాయి ప్రకాష్ సుష్మ బ్రహ్మయ్య కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.
1: ఎవడు కొడితే

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట జూలై చిత్రం నుండి. అదేనన్ స్వామి పాడిన పాట, సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్య, శ్రీ సుధారామయ్య, చైత్రిక, శ్రీ వీరందరూ కోరుతున్నారు. అలాగే ఆర్మూన్ చేనేత కాలనీ నుండి జిందం నరహరి, లక్ష్మీ, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయరేఖ, అంగూర్, భాను, రియాన్స్, హన్మహిత్ కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.
2: ఇంతకీ నీ పేరు చెప్పలేదు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: ఎవర్గ్రీన్ షీట్స్లో తర్వాత వస్తున్న పాట గబ్బర్ సింగ్ చిత్రం నుండి. వడ్డేపల్లి శ్రీనివాస్ పాడిన పాట, సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి కోరుతున్నారు. అలాగే మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ పెద్దంబర్పేట నుండి గుండు అంబదాస్, లావణ్య, సాయి ప్రకాష్ కోరుతున్నారు. అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట అంటూ దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ చిత్రియాల గ్రామం నుండి కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.
1: అట్లా నవ్వేసి స్పార్పు మాకే బాబు, మీరేంట్రా నన్ను చూస్తున్నారు, ఎవడి డప్పుడు కొట్టండి.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1-55-313 లేదా 9989-85102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట మిర్చి చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్, గీతా మాధురి పాడిన పాట వింటారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ, శ్రేయాంశ్ వీరు కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట అంటూ వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసీ రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భూమిక, శివకృష్ణ, దీప్తి, అన్షిన్, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట అంటూ నిజామాబాద్ ఉమ్మెడ నుండి దివాకర్, విమల, యష్నా, త్రివేది కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట మనం చిత్రం నుండి శ్రేయ ఘోషల్, అశ్విన్, హరి పాడిన పాట. సాహిత్యం చంద్రబోస్, సంగీతం అనూప్ రూబెన్స్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజాంపేట నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాన్ కోరుతున్నారు. అలాగే పార్సిగుట్ట సికింద్రాబాద్ నుండి నోముల భాగ్యమ్మ, వెంకటేష్ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎవర్గ్రీన్ హిట్స్లో తర్వాత వస్తున్న పాట సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుండి దేవిశ్రీప్రసాద్ శ్రావణ భార్గవి పాడిన పాట వింటారు. సాహిత్యం దేవిశ్రీప్రసాద్, సంగీతం దేవిశ్రీప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎడపల్లి మండలం జానకంపేట నుండి శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను కోరుతున్నారు. అలాగే మల్కాజిగిరి నుండి గోపి, దేవ కోరుతున్నారు. అలాగే జనగాం మండలం షాపల్లి నుండి చింతా శ్రీనివాస్ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట బాహుబలి ది బిగినింగ్ చిత్రం నుండి కార్తీక్ దామిని పాడినటువంటి పాట. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు దమ్మోజ్ మధుసూదనాచారి శ్రీవాణి, దమ్మోజ్ రవీంద్రాచారి, రాధిక, దమ్మోజ్ నవీనాచారి, సౌమ్య, దమ్మోజ్ త్రిలోక్, నేహాన్ కోరుతున్నారు. అలాగే సుచిత్ర నుండి మీనా కుమారస్వామి కోరుతున్నారు. అలాగే జోగులాంబ గద్వాల్ నుండి ఆనందరావు, ప్రదీప్ కుమార్, జ్ఞానేశ్వర్, రూప, రీతు, సుజాత కోరుతున్నారు. అలాగే మా కోసం ఒక మంచి పాట అంటూ కోరుతున్నారు మహేష్ నాగారం నుండి. వీరందరి కోసం ఈ పాట.

0: నాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట ఇష్క్ చిత్రం నుండి రాజ్ హాసన్ అనూప్ శ్రీవాణి పాడిన పాట కృష్ణ చైతన్య సాహిత్యానికి అనూప్ రూబెన్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుండి ధనరాజు సునీత కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట అంటూ దాసరి రవి రాయగర్ నుంచి కోరుతున్నారు. అలాగే ఏదైనా ఒక మంచి పాట మా కోసం అంటూ కృష్ణమ్మరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట రచ్చ సినిమా నుండి టిప్పు గీతం మాదిరి పాడిన పాట చిన్ని చరణ్ సాహిత్యానికి మణిశర్మ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు పద్మశాలి వెంకటేశం, యాదమ్మ, అఖిల కోరుతున్నారు. అలాగే జోగులాంబ గద్వాల్ నుండి ఆనందరావు, ప్రదీప్ కుమార్, గ్రానేశ్వర్, రూపా, రీతు, సుజాత కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మీరు ఇంతవరకు ఎవర్ గ్రీన్ హిట్స్ విన్నారు. సమయం 11 గంటలు కావస్తుంది. వార్తల ముఖ్యాంశాల అనంతరం బయోపిక్ లో మిమ్మల్ని అలడించడానికి పద్మిని రెడీగా ఉన్నారు. మరి నేను మీ ఆర్జే విశాలి సైనింగ్ ఆఫ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఐఎస్ఐ మద్దతు కలిగిన షెహజాద్ భట్టి నెట్వర్క్ ఉగ్రవాద ముఠాను భూస్థాపితం చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవానికి ముందే ఆ గ్రూప్కు చెందిన 200 మందికి పైగా సభ్యులను అరెస్ట్ చేసినట్లు సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేవలం అనుమతులు ఇవ్వడంతో సరిపెట్టకుండా వాటిని సకాలంలో పూర్తి చేయడం, భూ కేటాయింపులు, పెట్టుబడులు ఉత్పత్తిని ప్రారంభించడంపై ఇక పైన దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులని 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలన్నీ బీఆర్ఎస్ ముసలి కన్నీరు కారుస్తోందని, లొసుగు లేకుండా సరైన విధానంలో గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. ఫీజు రీంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. పార్టీ పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంతకాల సేకరణతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ప్రభుత్వం స్పందించకుంటే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. నిషేధిత భూముల జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ఉందంటే ఆశ్చర్యం కలుగుతోందని, తమ సొంత ఇంటికి సెగ తగిలేసరికి ప్రభుత్వంలో హడావిడి మొదలైందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ప్రారంభమైన మండల స్థాయి ప్రజావాణిలో అధికారులు 5400 పద అర్జీలు స్వీకరించారు. 566 మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 704 వినతులు వచ్చాయి. హైదరాబాద్లోని హెచ్సిటీ ప్రాజెక్టు పనుల కారణంగా ఈవేళ నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు. 7 జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మిస్తారు. సుమారు 1000 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం చేపడతారు. రాష్ట్రంలో ఈ నెల 23వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.

0: దేశంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలందరికీ నమస్కారం. ప్రతి మంగళవారం బయోపిక్ ప్రత్యేకంలో ఎన్నో నిజ జీవిత కథల ఆధారంగా వచ్చిన చిత్రాల విశేషాలు మాట్లాడుకుంటున్నాం. కానీ ఈరోజు కాస్త ప్రత్యేకమే మన గుర్తుకొస్తున్నాయి. ఎందుకు, ఏ సినిమా విశేషాలు అనుకుంటున్నారా? చెప్తాను.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: మరి ఏ సినిమా విశేషాలని అప్పుడే నాకు సందేశాలు కూడా వస్తున్నాయి. చెప్తాను, మరి మీరే గుర్తుపట్టాలి ఆ సినిమా ఏంటో. 60 వసంతాలు పూర్తి చేసుకున్న ఒక సూపర్ హిట్ చిత్ర సంగతులు ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో. మొట్టమొదటి స్పై థ్రిల్లర్ గూఢచారి చిత్రం, డూప్లు లేకుండా చేసిన పోరాట సన్నివేశాలు, ఆ ఫైట్స్ని చూసి ఆ చిత్ర హీరోకి వచ్చిన సినిమా ఆఫర్. ఈ సినిమా విడుదలైన మరుసటి రోజే ఏకంగా 20 సినిమాలు సంతకం చేసి రికార్డ్ సృష్టించిన హీరో. ఎన్నో వింతలు విశేషాలు తొలిసారిగా తెలుగు సినిమాలో చూసి అసలు ఇది తెలుగు చిత్రమా లేక హాలీవుడ్ చిత్రమా అని అనుకున్నారట అప్పట్లో. మరి ఇంతకీ గుర్తుపట్టేశారా ఏ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నామా? మరి గుర్తుపడితే ఆలస్యం ఎందుకు? 0402324082 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నాకు తెలుసు మీరు గుర్తుపట్టిస్తారు, సందేశాలు పంపిస్తారు అని. చాలామంది శ్రోతలు వెంట వెంటనే సందేశం పంపించేశారు. మరి షష్ఠి పూర్తి చేసుకున్న ఆ సినిమా విశేషాలు ఈరోజు మన వివిధ భారతీ వేదికగా. ఇంతకీ ఏ సినిమానో చెప్పలేదు కదా. ముందుగా ఎవరెవరు గుర్తుపట్టారో నేను చెప్తాను. శ్యామ్ సుందర్ గారు కొంపల నుండి, ఆర్ఎస్ఆర్ మూర్తి గారు ముసరంబాగ్ నుండి, జగదీష్ గారు యూసుఫ్గూడ నుండి, సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, గిరిజ ములకలపల్లి నుండి, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, అలాగే కనకారావు పెడన్ నుండి ఇంకా చాలామంది సందేశాలు పంపించారు. ఇంతకీ సినిమా పేరేంటి మేడం అంటున్నారా, చెప్తాను. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం 1966 ఆగస్ట్ 11 విడుదలై 60 సంవత్సరాలు అంటే షష్ఠి పూర్తి చేసుకున్న చిత్రం, భారతదేశంలోనే తొలి తెలుగు జేమ్స్ బాండ్ తరహా చిత్రం గూఢచారి 116. 60ల్లోనే తెలుగు సినిమా స్థాయిని, నిర్మాణ విలువల్ని కొత్తగా పరిచయం చేసిన ఒక ట్రెండ్ సెటర్ సినిమా గూఢచారి 116. మరి ఆ సినిమా వెనుకున్న ఎన్నో వింతలు విశేషాలు ఈరోజు మాట్లాడుకుందాం.

అసలు ఇలాంటి అద్భుతమైన పాటలు వింటే తనివి తీరుతుందా చెప్పండి? ఎంత అణిముత్యాలాంటి పాటలు కదా. ఎంతైనా పాత పాటలు పాత పాటలే, ఆ రెట్రో ఆ అనుభూతి ఆ అనుభవాలు వేరేగా ఉంటాయి. ఇక మన గుర్తుకొస్తున్న ఈ విశేషానికి వస్తే, తేనె మనసులతో హీరోగా పరిచయమైన కృష్ణ గారు రెండవ సినిమా అయిన కన్నె మనసులు షూటింగ్ సమయంలో చేసిన ఒక రియల్ స్టంట్ని చూసిన నిర్మాత ఢూండి గారు ఆశ్చర్యపోయారట. ఎలాగైనా వారినే తన తర్వాత సినిమాలో హీరోగా పెట్టుకోవాలని పట్టుబట్టి మరి ఈ 116 116 పాత్రకి ఎంచుకున్నారట. కృష్ణ గారికి అప్పుడు వయసు ఎంతో తెలుసా? మూడవ సినిమా కదా, కేవలం 23 సంవత్సరాల వయసు. ఆ వయసులోనే కృష్ణ గారి మూడవ చిత్రం తర్వాత వారి పేరు, స్టార్డమ్, మొత్తం ఇమేజ్ అంతా మారిపోయిందట. ఇంతకీ గూఢచారి 116 ఈ సినిమాని మీరెప్పుడు చూశారు? ఈ సినిమాతో మీకున్న అనుబంధం ఏంటి? నాకు వాట్సాప్ చేయండి 0402342052 ఈ నంబర్కి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

చెయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పమన్నాడు. చెమచక్క చెమచక్క చెమచక్క హోయ్ మల్లి మొగ్గ మల్లి మొగ్గ మల్లి మొగ్గ హోయ్ చెమచక్క చెమచక్క చెమచక్క హోయ్ మల్లి మొగ్గ మల్లి మొగ్గ మల్లి మొగ్గ హోయ్ పల్లె పల్లె పల్లె పల్లె.

0: కన్ను ముసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు. కంటి మీద కులుకు రాదు బాబాంది, కన్ను ముసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు.
1: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో.
0: హటకే హటకే హటకే హరి బతికే బతికే బతికే, హటకే హటకే హటకే హరి బతికే బతికే బతికే. ఓయ్ భలే భలే భలే భలే భలే,
1: ఆ ఊళ్ళో ఒక పడుతుంది దయ్యమంటే భయమన్నది, ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నానే పదమన్నా.

పడుతుంది, దయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు.

0: ಬಲ್ಲೆ ಮಗ ಬಲೆ ಬಲೆ ಬಲೆ ಬಲೆ ಬಲೆ.
1: సూపర్ పాట కదా, ఘంటసాల గారు పివి శ్రీనివాస్ గారు ఆలపించారు అవే కళ్ళు చిత్రం నుండి. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోల సమయం 11:18 దాటి 50 సెకండ్లు. మరి మీకు ఎలాంటి అనుబంధం ఉంది ఈ గూఢచారి 116 చిత్రంతో అంటే, ఆర్ఎస్ఆర్ మూర్తి గారు మనకు సందేశం పంపించారు. వారు 8 వయసులో చూశారట. ఎప్పుడు టీవీలో వచ్చినా ఈ సినిమా నేను తప్పకుండా చూస్తాను, నాకు ఎంతో ఇష్టం అంటున్నారు. ఇక నాగ్నాథ్ గుప్తా గారు కూడా మనకు సందేశం పంపించారు. చిన్నతనంలో మా నాన్నగారితో పాటు నేను చూశాను ఘంటసాల సుశీలమ్మ గారు ఆలపించిన పాటలు ఆకాశవాణిలో ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి, అది నా జ్ఞాపకం అంటున్నారు నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. మరి ఈ సినిమా వెనుక పోలడని వింతలు విశేషాలు ఉన్నాయి చెప్తానన్నాను కదా, మరి అవన్నీ తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు 60 వసంతాల షష్ఠి పూర్తి చేసుకున్న గూఢచారి 116 చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం ఈరోజు మనం గుర్తుకొస్తున్నాయిలో. అయితే ఈ సినిమాకి ప్రేరణ ఎలాగా ఏంటి అనంటే, ఒక ఫ్రెంచ్ స్ప్రై థ్రిల్లర్ బ్యాంకో ఎట్ బ్యాంకాక్, ఓఎస్ఎస్ 117, ఇంకా ఇయాన్ ఫ్లెమింగో రాసిన నవలలు ఈ సినిమాకి ప్రేరణగా తీసుకొని తెలుగు సినిమాకి అనువుగా మార్పులు చేసి అద్భుతమైన కథ స్క్రీన్ ప్లేను అందించారు ఆరుత్ర గారు. 60ల్లో గమనిస్తే మనం ఎక్కువగా కుటుంబ కథలు, పౌరాణిక జానపద కథాంశాలు వచ్చిన రోజుల్లో ఇది చాలా ఫ్రెష్గా వచ్చిన సినిమా. అంతే కదా, అంతర్జాతీయ నేరగాళ్లు, రహస్య ఏజెంట్లు, గూఢచర్యం వంటి అంశాలతో వచ్చిన తొలి తెలుగు గూఢచారి చిత్రం ఈ గూఢచారి 116. ఈ సినిమాతో కృష్ణ గారికి ఒక టైటిల్ కూడా ఇచ్చారు. ఏంటి ఆ టైటిల్ మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: 60 వసంతాల గూఢచారి 116 చిత్ర విశేషాలు వింటున్నారు. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో స్టూడియోల సమయం 11:25 దాటి 45 సెకండ్లు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. మరి ఇంతకీ హీరో కృష్ణ గారికి ఏం బిరుదొచ్చింది అంటే, పున్నా వెంకటేశం గారు, హేమలత గారు, ప్రదీప్ కుమార్ గారు, దస్తగిరి సంధ్య ప్రొదుటూరు నుండి, సేర్ల వెంకటేష్ గారు, వడ్లమాని రవికుమార్ గారు, శ్యామ్ సుందర్, ఆర్ఎస్ఆర్మూర్తి గారు, ఇంకా చాలామంది సందేశాలు పంపించారు. ఎస్, ఆంధ్ర జేమ్స్ బాండ్ అయిపోయారు మన హీరో కృష్ణ గారు. విడుదలైన మరుసటి రోజు అయింది, అక్కడ చెప్పుకున్నాం కదా పరిచయ వాక్యాల్లో, 20 చిత్రాలకు సంతకం చేసేసారట. ఊహించండి, రిలీజ్ అయిన మన్నాడు 20 సినిమాలకు ఏకధాటిగా 3వ సినిమా ఏమో ఈ గూఢచారి 116, ఈ తర్వాత 20 సినిమాలకు సంతకం చేశారట. ఆ రికార్డ్ని ఇప్పటి వరకు ఎవ్వరూ బ్రేక్ చేయలేదట. కృష్ణ గారి సినీ ప్రస్థానానికి ఇది అతి పెద్ద మైలురాయి, టర్నింగ్ పాయింట్ అని కృష్ణ గారే స్వయంగా ఎన్నో ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు. ఇదంతా బాగుంది, జేమ్స్ బాండ్ ఆంధ్ర జేమ్స్ బాండ్ అయిపోయారు, కానీ మనకి జేమ్స్ బాండ్ అంటే పక్కన వెంటనే గుర్తొచ్చే నెంబరు 007 కదా. మరి తెలుగు జేమ్స్ బాండ్కి 116 అనే నెంబర్ ఎందుకు పెట్టారు? 008 లేకపోతే 117 లేదా 111 పెట్టచ్చు కదా. మరి మీకు తెలిస్తే నాకు సందేశం పంపించండి. అసలు ఈ 116 వెనుక ఉన్న సంగతి ఏంటో మాట్లాడుకుందాం.

శ్రోతలు ఎంత బాగా రాస్తుంటారు కదా. కొంతమంది అంటున్నారు కృష్ణ గారి మొదటి రెన్యూమరేషన్ 116 కావచ్చు అంటున్నారు. మరి కొంతమంది రాస్తున్నారు లేటెస్ట్గా ఉంటుందని 116 పెట్టారంటున్నారు. మరి కొంతమంది రాస్తున్నారు ఏజెంట్ కోడ్ నంబర్ 116 అయి ఉంటుంది అంటున్నారు పునా వెంకటేశం గారు. మరి నాగనంద్ గుప్తా గారు ఏమంటున్నారంటే ఈ సినిమాని స్టార్ట్ చేసింది మరి ఆయనే కదా, అందుకనే 116 అంటున్నారు. సరే ఇవన్నీ కాదు, దీని వెనుక కూడా ఆరుద్ర గారు ఎంతో ఆలోచించి 116 అనే నెంబర్ పెట్టారు. ఎందుకంటే మన తెలుగులో 116కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒకసారి మామూలుగా చూస్తే ఎవరికైనా బహుమతి ఇస్తున్నాం అనుకోండి, ఒక 1000 రూపాయలు ఇస్తే దానికి 116 చేస్తాం, లేదా 116 రూపాయలని బహుమతిగా ఇస్తాం. ఎందుకంటే 116 కలిపితే 8 సంఖ్య అంటే అష్టైశ్వర్యాలతో ఉండాలని దీవిస్తూ ఇస్తారన్నమాట, అది అర్థం. కానీ ఈ సినిమా విషయానికి వస్తే 116 విజయానికి ఐశ్వర్యానికి చిహ్నమని, ఈ సినిమా అఖండ విజయం సాధించాలని ఆరుద్ర గారు గూఢచారి 116 అని పెట్టారట. అసలు ముందు అనుకున్న పేరు గూఢచారనే అనుకున్నారట, కానీ ఆరుద్ర గారు ఇలా ఆలోచించి 116 అని పేరు పెట్టారట. అంతేకాదు, ఇందాకలు కొంతమంది మన శ్రోతలు రాసినట్టు కృష్ణగారు ఈ హీరో కృష్ణగారు ఈ సినిమాకి పనిచేసేటప్పుడు వారి ఏజెంట్ కోడ్ కూడా 116, అదే ఒక రహస్య గుర్తింపు, అందుకనే గూఢచారి 116 అని చెప్పారట. ఇక సినిమా విషయానికి వస్తే ఎన్నో టెక్నికల్ అద్భుతాలు, కొత్త కొత్త పరికరాలు కనిపిస్తాయి ఈ సినిమాలో. ఉదాహరణకి పుస్తకంలా కనిపించే రేడియో వైర్లెస్ సెట్, లైటర్లోంచి వచ్చే పొగతో కళ్ళు తిరిగి పడిపోతారు హీరో కృష్ణ, మనం గమనిస్తే సినిమాలో. ఇక కాలిపోయిన పేపర్ బూడిదని తిరిగి పేపర్గా మార్చి దాని మీద అక్షరాలను చదివే సైంటిఫిక్ పద్ధతిని కూడా చూపించారట ఈ సినిమాలో. మరి అందుకనే ఈ సినిమా అఖండ విజయం సాధించింది. చూసిన ప్రతి ఒక్కళ్ళు 60ల్లో ఊహించండి, ఇప్పుడంటే చాలా లేటెస్ట్ టెక్నాలజీ అన్నీ వచ్చేసాయి, కానీ 60ల్లో చూసిన సినీ ప్రేక్షకులందరూ అబ్బురు పడిపోయారట అప్పట్లో. ఇంకా బోలెడని విశేషాలు ఉన్నాయి గూఢచారి 116 వెనుక. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎస్, శ్రోతలు చాలామంది చాలా సందేశాలు పంపిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి అప్పట్లో కృష్ణగారు వేసుకున్న సూట్, సన్ గ్లాసెస్, గాగుల్స్ యూత్కి చాలా ఫ్యాషన్గా అనిపించాయి. అలాగే కృష్ణగారి హెయిర్ స్టైల్ కూడా యూత్ని అప్పట్లో బాగా ఆకర్షించింది అంటున్నారు నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. నిజమే, సినిమా ప్రారంభం నుండి అన్ని కొత్తగా చూపించారు దర్శకులు మంగళగిరి మల్లికార్జున గారు. ఈయన ఎవరంటే సీనియర్ శ్రీరంజన్ గారి కుమారుడు అనమాట. అయితే కొత్తదనం పోస్టర్స్ నుంచే మొదలు పెట్టారు దర్శకులు. పోస్టర్స్లో గమనిస్తే వెస్టర్న్ లుక్లో సూట్ వేసుకొని, గన్ పట్టుకొని, స్టైలిష్గా గాగుల్స్ పెట్టుకొని భలే అందంగా కనిపిస్తారట కృష్ణగారు. ఇక బుల్లెట్స్ పేలుతుంటే, మామూలుగా అన్ని సినిమాల్లో టైటిల్స్ మనం పేర్లు గమనిస్తే మామూలుగా సినిమాలు పేర్లు వస్తూ ఉంటే చూపిస్తుంటారు, కానీ ఈ గూఢచారి 116 సినిమా టైటిల్స్ కూడా వినూత్నంగా ప్రయత్నించారు దర్శకులు. ఎలా అంటే ఒక్కొక్క బుల్లెట్ పేలుతుంటే గూఢచారి 116 అనే టైటిల్ మనకు కనిపిస్తుంది. గుర్తొచ్చిందా? ఈ సినిమా చూసిన వాళ్ళందరూ వెంటనే గుర్తుపడి ఇక ఎటువంటి గ్రాఫిక్స్ లేని 60ల్లో ఆ రోజుల్లో రియల్గా నిజంగా జరిగిన విజువల్స్ అన్ని చూపించారు రవికాంత్ నగాయిచ్. వావ్ అనిపిస్తుంది వారి ఫోటోగ్రఫీ చూస్తే, ఎందుకంటే కెమెరా యాంగిల్స్, ముఖ్యంగా కార్ చేజింగ్ సీన్స్లో అసలు ఎవ్వరు చూపించని విధంగా చూపించారు. ఇంకొక అప్పటి వరకు తెలుగు సినిమాలో చూపించిన ఒక అద్భుతమైన సన్నివేశం చూపించారు, అదే స్పీడ్ బోట్ చేజింగ్ రేస్ చూపిస్తారు. అది కృష్ణ గారు, మన జయలలిత గారు వీరిద్దరూ వెళ్తూ ఉంటే వెనక నుంచి విలన్లు స్పీడ్ బోట్లో చేస్ చేస్తూ ఉంటారు. ఇది ఎలెప్పి బ్యాక్ వాటర్స్లో చిత్రీకరించారట. ఇప్పుడంటే ఇవన్నీ చూసేస్తున్నాం, కానీ నిజంగా ఒక్కసారి మళ్ళీ వెళ్ళి సినిమా చూస్తే 60ల్లో ఇన్ని చూపించారా వావ్ అనిపిస్తుంది. అందుకనే ముందు చెప్పుకున్నాం కదా, హాలీవుడ్ చిత్రానికి ఏమాత్రం తగ్గని స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించారు. దీనికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది ఎవరో తెలుసా? వి. రామచంద్రరావు గారు. వారితో కూడా కృష్ణ గారికి ఎంతో అనుబంధం ఉంది, అది కూడా మాట్లాడుకుందాం.

శ్రోతలు ఎంతో ఆత్మీయంగా ఎన్నో సందేశాలు పంపిస్తున్నారు, గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. గూఢచారి 116 వసంతాల చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. స్టూడియోల సమయం 11:42 దాటి 32 సెకండ్లు. ఇక సినిమా విషయానికి వస్తే కథ అందరికీ తెలిసిందే. మరి సినిమాలో ఏజెంట్ గోపిగా కృష్ణ గారు, రాధగా జయలలిత, ముఖ్య పాత్రలో ముక్కాముల సుప్రీమోగా ఎంతో వైవిధ్యంగా అస్సలు డైలాగ్స్ లేని విలన్గా రాజనాల్ గారు కనిపిస్తారు. ఇక చిన్న పాత్రైనా అతి ముఖ్యమైన పాత్రలో ఏజెంట్ 303 పాత్రలో శోభన్ బాబు గారు, సింహాచలంగా రేలంగి గారు, అసిస్టెంట్స్గా రాజబాబు రమణారెడ్డి గారు హాస్యం పండిస్తూ అప్పుడప్పుడు కనిపిస్తారు పద్మశ్రీ నేరేళ్ల వేణుమాధవ్ గారు. ఇక టీ చలపతిరావు గారి సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి నేపథ్య సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అత్యద్భుతంగా సమకూర్చారు టీ చలపతిరావు గారు. నేరస్తుల్ని కనిపెట్టే స్పై సీన్స్లో, గూఢచర్యం చేసే సీన్స్లో చాలా బాగుంటుంది. వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ ఆ సీన్ చూడాలనిపిస్తుంది, ముఖ్యంగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటూ. ఇక రాక్ అండ్ రోల్, జానపదం, తెలుగు, తెలుగుతనం అన్నీ మేళవించి స్వరపరిచారు చలపతిరావు గారు. అంతే అద్భుతంగా ఆలపించారు మన సుశీలమ్మ గారు, ఘంటసాల మాస్టారు. ఇంకొకటి గమనిస్తే ఘంటసాల గారు వెస్టర్న్ బీట్స్కి తగ్గట్టు హై పిచ్లో ఎంత అద్భుతంగా ఉంటాయి కదా పాటలు, వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది గూఢచారి 116 సినిమా పాటలు. ఇక నిర్మాతలైన సుందర్లాల్ మెహతా, డూండి కృష్ణ గారులతో ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది డూండి గారితో. అందుకే ఈ సినిమా తర్వాత 22-25 సినిమాల

పరంపర సాగించారు డూండి కృష్ణ గారు. అంతేకాదు ఇక దర్శకులు మల్లికార్జునరావు గారు కూడా కృష్ణ గారితో కలిసి 13 సినిమాలు ఏకధాటిగా కృష్ణ గారే తన హీరోగా పెట్టి తీశారనమాట. మరి ఇందాకలకు ఒక విషయం చెప్పాను కదా, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు రామచంద్రరావు గారని, ఆయన కూడా కృష్ణ గారితో కలిసి 13 సినిమాలు తీశారు. అద్భుతమైన అల్లూరి సీతారామరాజు, ఎప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో మర్చిపోలేటువంటి సినిమాని మనకు అందించారు రామచంద్రరావు గారు, కృష్ణ గారు.

0: హిట్ పాట కదా, ఎంత సంచలనం సృష్టించింది ఆ పాట. జయలలిత గారు చాలా అందంగా ఉంటారు ఈ పాటలో, కృష్ణ గారు కూడా, వారిద్దరి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇక సినిమా విషయానికి వస్తే, విదేశీ ప్రభుత్వం మన భారతీయుల చేత చేయించే విధ్వంసాన్ని కాపాడే అధికారిగా గూఢచారి 116 మన దేశాన్ని రక్షించేదే ఈ చిత్ర ప్రధానాంశం. అన్ని సన్నివేశాలు డూప్ లేకుండా చేశారట హీరో కృష్ణ. ఇందాక చెప్పుకున్నట్టు రియల్ కార్ చేసింగ్ సీన్స్ స్టూడియోలో కాకుండా బెంగళూరు హోసూరు రోడ్డులో షూట్ చేశారట మల్లికార్జునరావు గారు. కృష్ణ గారి కాస్ట్యూమ్స్ కూడా ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. మనం గమనిస్తే లేయర్స్లా వేసుకుంటారు, అంటే ఒకదాని మీద ఒకదాని మీద ఒకటి వేసుకొని స్కార్ఫ్ మెడకి స్కార్ఫ్ కట్టుకొని చాలా అందంగా ఉంటారు కదా కృష్ణ గారు. మరి 23 ఏళ్ల వయసులో ఒక ఊపు ఊపేశారు కృష్ణ గారు అంటారు వారి అభిమానులంతా. ఇక క్లైమాక్స్లో, మన చిత్ర క్లైమాక్స్లో చూస్తే ఒక చిన్న జెట్తో విలన్, ఆ జెట్లోని విలన్ సుప్రీమో పారిపోతూ ఉంటే కృష్ణ గారేమో జీప్లోని ఎదురుకుండా చేస్ చేస్తూ ఉంటారు. మీకు గుర్తొస్తుంది ఆ సన్నివేశం. చేస్ చేస్తూ ఉంటే కృష్ణ గారు అమాంతంగా జీప్లోంచి దూకేస్తారట. అసలు ఒక్క నిమిషం కూడా డూప్ పెడదామన్నా కూడా వద్దండి డూప్ వద్దని చెప్పి ఆయన దూకేశారట. దూకేస్తే ఆ జీప్ ఆ జెట్టు రెండు గుద్దుకొని పేలిపోతాయి. గుర్తొచ్చిందా? అలాంటి ఎన్నో సన్నివేశాలని అసలు ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా, ఎటువంటి డూప్స్ లేకుండా చిత్రీకరించారు కాబట్టే ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఇప్పుడంటే మనం సినిమాలో లై డిటెక్టర్స్ మన కరెంటు పెట్టి మనుషుల చేత మాట్లాడించడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. అప్పట్లో 60ల్లో కూడా కరెంటు వాడి నిజం చెప్పించడం, గ్యాస్ లైటర్స్తో లాకర్స్ని తెరవడం, టైం బాంబ్ అమర్చడం, అంటే వీళ్ళు పంటని నాశనం చేసే ఒక విషయాన్ని తయారు చేస్తారు ఈ సుప్రీమో వాళ్ళు ఆ విలన్ వాళ్ళందరూ కలిసి. ఆ ఫ్యాక్టరీలో టైం బాంబ్ పెట్టడం, ఇవన్నీ కూడా అప్పట్లో ఎంతో కొత్తగా అనిపించాయట ఈ సినిమా చూస్తున్న వారందరికీ. మీకు కూడా అలాగే అనిపించాయా? మీకు ఎటువంటి అనుభవాలు ఉన్నాయి నాకు మెసేజ్ చేయండి 0402324085 నెంబర్కి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మనకు ఒక శ్రోత సందేశం పంపించారు. ఈ సినిమాలో కృష్ణ గారు పెట్టుకున్న లాంటి వాచ్ ఆయన దగ్గర ఉండేదట. చాలా పట్టుబట్టి మరి వారి తల్లిదండ్రుల నుంచి ఆ వాచ్ కొనిపించుకున్నాను అంటూ మనకు సందేశం పంపించారు. ఇంకా కీర్తి రాజ్ కుమార్ గారు నిజామాబాద్ నుండి మనకు సందేశం పంపించారు. కృష్ణ గారు వేసుకున్న షార్ట్ లెంగ్త్ షర్ట్ ఫిట్ ప్యాంట్స్తో చాలామంది యూత్ అప్పట్లో ఫాలో అయ్యేవారు అంటున్నారు. ఇలా ఎన్ని చెప్పుకున్నా ఈ సినిమా గురించి విశేషాలు తక్కువే, కాబట్టే ఈ సినిమా సూపర్ హిట్ అయింది. శతదినోత్సవం జరుపుకుంది చాలా చోట్ల. మరి ఈ సినిమాని ప్రేరణగా తీసుకొని 1967లో ఫర్జ్ పేరుతో హిందీలో నిర్మించారు గూఢచారి 116 చిత్రాన్ని. దాంట్లో జితేంద్ర, బబిత హీరో హీరోయిన్లుగా కనిపిస్తారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమాకి ఫోటోగ్రాఫర్గా పనిచేసిన రవికాంత్ నగైజ్ ఆ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమా అయితే 75 వారాలు నిర్విరామంగా ప్రదర్శించబడిందిట. ఆరుద్ర గారి సంభాషణలు ఎంత హిట్ అంటే హిందీ ఫర్జ్లో విశ్వామిత్ర ఆదిల్ అనే రచయిత సేమ్ ఆరుద్ర గారి మాటల్నే తర్జుమా చేసి వాడారట. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైతే తెలుగు సినిమా గూఢచారి 116 షూటింగ్ జరిగిందో ఆ లొకేషన్స్ని హిందీ ఫర్జ్లో కూడా వాడారట. డైలాగ్స్ ఎంత బాగుంటాయంటే, ఉదాహరణకి రేలంగి గారి దగ్గరికి కృష్ణ వస్తారు. వస్తే బెల్లం కొండానికి వచ్చారా అంటే, లేదు అల్లం కొండానికి వచ్చాను, మణుగు 116 అంటూ తన ఐడెంటిటీని చెప్తారు కృష్ణ గారు. ఇలా సినిమాలో చాలా చిన్న చిన్న క్లూస్తో సాగుతూ ఉంటాయి సంభాషణలు కూడా. ఇక ఇంకొక విశేషం ఏంటంటే నువ్వు నా ముందుంటే పాట విన్నాం కదా, ఆ ఒక్క పాటని మాత్రం కలర్లో చిత్రీకరించారట. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని విశేషాలు. మరి అందుకనే 60 వసంతాలైనా సరే ఈనాటికి నిత్య నూతనంగా ఉంది గూఢచారి 116.

బంగారు కొడుకు చిత్రం నుండి ఆ పాట విన్నారు. మరి వడ్లమాణి రవికుమార్ గారు మనకి సందేశం పంపించారు, గూఢచారి 116 షష్ఠీ పూర్తి సంబరాలు చాలా బాగున్నాయి, గుర్తుకొస్తున్నాయి, కార్యక్రమం బాగుందంటూ చాలామంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. కన్ని మనసులు గూఢచారి 116 పక్క పక్కనే షూటింగ్, రోజంతా రోజులో సగం అటు సగం ఇటు. కృష్ణగారు అయితే బాగా పరిగెట్టేవారట, కాస్త కన్ఫ్యూజన్ కూడా ఉండేదిట. ఒక్కొక్కసారి ఆదిత్య సుబ్బారావు గారితో మల్లికార్జునరావు గారితో చిన్న చిన్న మాటలు కూడా పడాల్సి వచ్చిందని కృష్ణగారే స్వయంగా చెప్పారు. కానీ కృష్ణగారి అద్భుతమైన నటన వారి ఇమేజ్ని పూర్తిగా మార్చేసింది గూఢచారి 116. ఇన్ని విశేషాలున్న చిత్రం 60 వసంతాలు పూర్తి చేసుకున్న వేళ మరొక్కసారి ఆ సంగతులని మనందరం కలిసి మాట్లాడుకున్నాం కదా, ఎంత బాగుంది. మరి ఇన్ని విన్నాక మీకు కూడా మరొకసారి ఆ సినిమా చూడాలనిపిస్తాను కదా. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీ ఇంట్లో పిల్లలకి కూడా చూపించండి. ఒక వీకెండ్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకుని సినిమా చూడండి. ఇది ఇవాళ గుర్తుకొస్తున్నాయి గూఢచారి 116 చిత్ర విశేషాలు 60 వసంతాలు పూర్తి చేసుకున్న వేళ. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియోని ఇస్తాం పద్మిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్లో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారాలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 12 గంటల 5 నిమిషాలకు కలుద్దాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: है। नई दिल्ली में BWF बैडमिंटन विश्व चैंपियनशिप में आज शाम लक्ष्य सेन पहले दौर में ऑस्ट्रिया के कोलिंस फिलिमोन से खेलेंगे। उन्नति हुड्डा पहले दौर में म्यांमार की थेत हतार थुजार के साथ मुकाबला करेंगी। मिक्स डबल्स के पहले दौर में भारत के रोहन कपूर और ऋत्विका शिवानी गड्डे को कनाडा की जोड़ी जोनाथन लाई और क्रिस्टन लाई से हार का सामना करना पड़ा। इस बीच एक अन्य मिक्स्ड डबल्स मुकाबले में आशीष सूर्या और अमृता प्रथमेश तुर्की के एमरे सोनमेज और यासेमेन बेक्तास से खेलेंगे। घरेलू शेयर बाजार सूचकांक आज करीब आधा प्रतिशत की गिरावट के साथ कारोबार कर रहे थे। अंतिम समाचार मिलने तक सेंसेक्स 366 अंक गिरकर 77,362 पर और निफ्टी 87 अंक की गिरावट के साथ 24,201 पर था। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాప్ల సమయం 12:05 దాటి 7 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. మార్పు ఎక్కడో లేదు, మనలోనే ఉందంటున్నారు వారందరూ. ఎవరు వారు, ఏంటి ఆ కథ? సమాజానికి కొత్త దారి చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న ఒక గ్రామ కథ ఈరోజు చైతన్య స్ఫూర్తిలో. మాది ఒకే కులం, అదే మానవత్వం అంటున్న ఆ ఊరి గురించి తెలుసుకోవాలంటే మనందరం మహారాష్ట్ర రాష్ట్రానికి వెళ్లాల్సిందే. మహారాష్ట్రలో అహల్యానగర్ జిల్లాలో సౌందాల ఊరికి వెళ్ళాలి. మరి అక్కడికి వెళ్ళి ఎందుకు ఆ ఊరు ఆదర్శ గ్రామం అయిందో చూద్దాం. ఆ విశేషాలు, ఆ ఊరి సంగతులు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: జనతా గ్యారేజ్ చిత్రానికి సుఖ్వీందర్ సింగ్, విజయ్ ప్రకాష్ ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:11. కులాలు మతాలు అనే ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు అసమానతలు ఉన్నా అవేవి మా ఊరి దరిదాపుల్లో కూడా రానివ్వమంటున్నారు సౌందాల గ్రామస్తులు. 25,000 జనాభా, ఒక సాధారణ పల్లెటూరు సౌందాల. కానీ ఈరోజు భారతదేశంలోనే అసాధారణంగా భారతదేశపు మొదటి కులరహిత గ్రామం, ఇండియాస్ ఫస్ట్ కాస్ట్ ఫ్రీ విలేజ్గా ఎంతో ఆదర్శంగా నిలిచి ఎందరికో స్ఫూర్తివంతంగా నిలుస్తోంది ఈ సౌందాల గ్రామం. అసలు ఏంటి దీని వెనుకున్న విశేషాలు? ఎందుకు భారతదేశపు మొదటి కులరహిత గ్రామంగా వారు చెప్పుకుంటున్నారు? ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

అనుమానాస్పదం చిత్రానికి విజయ్ యేసుదాస్, శ్రేయ ఘోషల్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరామూర్తి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:16 దాటి 25 సెకండ్లు. మరి ఇంతకీ ఎందుకు వీరు ఇండియాస్ ఫస్ట్ కాస్ట్రీ విలేజ్, భారతదేశపు మొదటి కులరహిత గ్రామంగా ఎప్పుడు ప్రకటించారు, ఎందుకు స్ఫూర్తిగా నిలుస్తున్నారో ఆ విషయాలని చెప్తానన్నాను కదా. ఎన్నో ఏళ్ల కృషి. ఏదైనా ఇలా అనుకున్న వెంటనే మనం దేన్ని ప్రకటించి ఇది మేము చేస్తున్నామని చెప్పలేం కదా. దీని వెనుక ఎన్నో ఏళ్ల కృషి ఉంది. ఎన్నో ఏళ్ల కృషి తర్వాత 2026 ఫిబ్రవరి నెలలో ఆ సౌందాల గ్రామస్తులందరూ ప్రకటించారు, మా ఊరిలోని ఎటువంటి కులాలు లేవు, మతాలు లేవు, మాకు ఉన్నది ఒకటే ఒకటి, అదే మానవత్వం. అదే వారంటారు ఆమ్చే జాత్ మానవ్ అంటున్నారు ఆ ఊరి వారంతా. ఆ ఊరిలో మనం గమనిస్తే ఎవరికీ కుల గుర్తింపు లేదు. అన్ని చోట్ల అందరూ సమానమే, అందరూ ఒకటే, మనుషులంతా ఒకటే. స్కూళ్ళు, గుడులు, సామాజిక భవనాలు, శ్మశాన వాటికలతో సహా అందరూ ఒకటే, ఒకే కులం అంటారు, అదే మానవత్వం. మరి ఇక్కడ ఒక ఫైన్ కూడా వేస్తారట. ఒక మాట మాట్లాడితే ₹500 ఫైన్ వేస్తారట. ఏం మాట్లాడితే ఫైన్ వేస్తారు అది కూడా చెప్తాను ఈ పాట తర్వాత.

బాణం చిత్రానికి రంజిత్ మురళి ఆలపించిన పాట విన్నారు. సంగీత మణిశర్మ, రచన వేటూరి సుందరామూర్తి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. సౌందాల గ్రామ విశేషాలు మాట్లాడుకుంటున్నాం. మరి ఈ గ్రామంలో ఒక మాట మాట్లాడితే ఫైన్ వేస్తారు, 500 రూపాయలు ఫైన్ వేస్తారన్నాను కదా, ఏంటో తెలుసా? ఎవరైనా కులం గురించి మాట్లాడితే, కులం పేరుతో ఎవరైనా వారిని పిలిస్తే 500 రూపాయలు ఫైన్ వేస్తారట. ఇదే కాదు, ఈ గ్రామంలో ముఖ్యంగా పిల్లలకి మహిళలకి పెద్ద పీట వేస్తారు. ఇక్కడ జరిగే ఒక విశేషం ఉంది, అది ఇంకెక్కడ ఏ గ్రామంలో కూడా చూడం. అదేంటంటే, రోజు సాయంత్రం 6 గంటలకి స్టడీ సైరన్ మోగిస్తారట. ఆ సైరన్ వినపడగానే ఊరిలో టీవీలు, అన్ని స్క్రీన్లు బంద్ చేసేయాలట 2 గంటల పాటు. అంటే డిజిటల్ డీటాక్స్ చేస్తారట ప్రతిరోజు ఆ సౌందాల గ్రామస్తులందరూ. పిల్లలు చదువుకుంటూ ఉంటే పెద్దవాళ్ళందరూ పూర్వకాలంలో గట్ల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకునేవారు కదా, అలాగ పెద్దవాళ్ళందరూ సామాజిక బంధాలను బలపరుచుకుంటూ ఎన్నో ప్రపంచంలో జరిగే ఎన్నో విశేషాలు మాట్లాడుకుంటూ ఉంటారట. ఇంకొకటి ఏంటంటే, మహిళలకే మొదటి స్థానం ఇస్తున్న ఈ గ్రామ స్ఫూర్తితో మహారాష్ట్ర రాష్ట్రంలో మరొక 200 గ్రామాలు సమతా గాం అభియాన్ అనే నవీన మార్గంలో ముందుకు సాగుతున్నాయి. ఎందరికో చాలా ఇన్స్పైరింగ్గా నిలుస్తోంది ఈ సౌందాల గ్రామం.

సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రానికి రఘుదీక్షిత్ అలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన రామజోగయ్య శాస్త్రి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మార్పు అనేది ఎక్కడి నుండో రాదు, మన ఇంట్లో మన ఆలోచనలోనే మొదలవుతుంది. అదే చేసి చూపిస్తున్నారు ఈ సౌందాల గ్రామస్తులు. కులాల కంటే మానవత్వమే గొప్పదని చాటుతున్న ఈ ఊరి కథ ఎందరికో స్ఫూర్తిదాయకం. మానవత్వమే మా ఏకైక బలం, మనుషులను ప్రేమించడమే మా మతం అంటున్న ఈ సౌందాల గ్రామస్తులందరికీ జోహార్లు చెప్పాల్సిందే కదా.

0: ఆకాశవాణి వార్తలు చదువుతుంది త్వరగా ఉషారమణి. ప్రతిపక్షాలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విదేశీ విరాళాల చట్టం గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన ప్రదర్శన కొనసాగడంతో రాష్ట్ర ప్రభుత్వం జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను, ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. భారత్లో ఓటర్ గుర్తింపు కార్డు ఎన్నికల ప్రక్రియ అమెరికాలో ఎన్నికల చట్టాల రూపకల్పనకు నమూనా కాగలవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన లక్ష్య సేన్ ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమోన్తో పురుషుల సింగిల్స్ విభాగంలో ఈరోజు తలపడతారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఒక ప్రైవేట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బిల్లు విదేశీ నిధుల ప్రవాహంలో పారదర్శకతను తీసుకొస్తుందని, ఇప్పుడు అసలు నిజం బయటపడుతుందని ఆయన అన్నారు. బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపడం ఒక అద్భుతమైన నిర్ణయమని కిరణ్ రిజిజు వర్ణించారు.
1: पूरा झूठ फैला है देश भर में कि एफसीआरए जो है क्रिश्चियन मिशनरी को टारगेट किया जा रहा है, जबकि क्रिश्चियन मिशनरी का टोटल इंडिया का जो फॉरेन कंट्रीब्यूशन आते हैं वो 16% है, बाकी तो सब हिंदू का है. तो प्रोटेस्ट ज्यादा करना है तो हिंदू लोग करना चाहिए, क्योंकि सबसे ज्यादा तो हिंदू का है. देखिये, इस तरह का झूठे बातें फैला करके राजनीति करना बिल्कुल ठीक नहीं है.
0: ప్రతిపక్షాలు ఎన్నో అబద్దాలు ప్రచారం చేశాయని ఆరోపిస్తూ కిరణ్ రిజిజు అటువంటి అసత్యాన్ని వ్యాప్తి చేస్తూ రాజకీయాలు చేయడం పూర్తిగా తప్పని పేర్కొన్నారు. జార్ఖండ్లో విద్యార్థుల 24 రోజుల నిరసన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను రద్దు చేసింది. ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ కూడా రద్దు చేసింది. సిబిఐ విచారణ డిమాండ్ ఇంకా పరిష్కారం కానప్పటికీ రాంచీలోని నిరసన ప్రదేశంలో ఈ ప్రకటన సంబరాలకు కారణమైంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షతో పాటు టీడీపీఎల్ ఏజెన్సీ నిర్వహించిన అన్ని పోటీ పరీక్షలను రద్దు చేయాలని, అలాగే 2014 నుంచి జేపీఎస్సీ జేఎస్ఎస్సీ నిర్వహించిన రిక్రూట్మెంట్ పరీక్షలపై విచారణ జరపాలని నిర్ణయించారు. జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. మరోవైపు మంత్రి దీపికా పాండే సింగ్ ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ ఎమ్మెల్యే జయరామ్ కుమార్తో కలిసి సదర్ ఆసుపత్రిని సందర్శించి నిరాహార దీక్ష చేస్తున్న దేవేంద్రనాథ్ మహతో ఇతర నిరసనకారుల చేత దీక్ష విరమింపజేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై కర్ణాటక వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ప్రభుత్వ వెటర్నరీ ఆఫీస్ నియామకాలకు సంబంధించి పరీక్షా పేపర్ల లీకేజ్, ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్, ఒక్క అభ్యర్థి నుంచి 70 నుంచి 80 లక్షల రూపాయల వరకు లంచాలు డిమాండ్ చేశారనే ఆరోపణలపై కేపీఎస్సీ మాజీ చైర్మన్ శివశంకరప్ప, ఎస్ సాహుకర్తో పాటు మరికొందరు మాజీ సభ్యుల నివాసాల్లో, అలాగే ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం జరుగుతోంది. సభ్యదేశాల మంత్రులు, సీనియర్ అధికారులు, విధానకర్తలు, నిపుణులు ఈ చర్చల్లో పాల్గొనేందుకు, ఏకాభిప్రాయాన్ని పెంపొందించేందుకు, పర్యావరణ సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ సమావేశం ఒక వేదికగా నిలుస్తుంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. భారత్ నిర్వహిస్తున్న 2026 బ్రిక్స్ చైర్షిప్ థీమ్ బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. భారత సైనిక దళాల అధిపతి జనరల్ ధీరజ్ సేత్ను

నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పొదేల్ ఠాట్మండూలోని శీతల్ నివాసులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్ సైన్యం గౌరవ జనరల్ హోదాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నేపాల్ ఉపాధ్యక్షుడు రామ్ సహాయ్ ప్రసాద్ యాదవ్, విదేశీ వ్యవహారాల మంత్రి శిశిర్ ఖనాల్, నేపాల్లో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ్తో పాటు నేపాల్ సైన్యం ప్రభుత్వానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీ నాటికి దేశంలో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1000 లక్షల హెక్టర్లకు పైగా నమోదైంది. ఇందులో వరి పంట 379 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, నూనె గింజలు 184 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో వేశారని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. స్త్రీ అన్నం, చిరుధాన్యాలు, ముతక ధాన్యాలు 172 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పత్తి సాగు సుమారు 107 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో అమలవుతున్న ఓటర్ ఐడి కార్డు వ్యవస్థను ప్రశంసిస్తూ, అమెరికాలో కఠినమైన ఎన్నికల నిబంధనల అమలుకు ఇది ఒక నాదర్శమైన నమూనా కాగలదని ప్రశంసించారు. అమెరికాలో కఠినమైన ఓటర్ గుర్తింపు అవసరం గురించి తన డిమాండ్ను పునరుద్ధరిస్తూ అమెరికా అధ్యక్షుడు, భారత్ ఎన్నికల నిర్వహణలో ఉండే భద్రతను ఉదాహరణగా ఉటంకించారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో ఇటీవల జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో ట్రంప్ ప్రస్తావించారు. తప్పనిసరి చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు పత్రం లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహించగలరని జ్ఞానేష్ కుమార్ ప్రశ్నించినట్లు ఆయన చెప్పారు. అమెరికా కాంగ్రెస్ సభ సేఫ్ గార్డ్ అమెరికన్ ఓటర్ ఎలిజిబిలిటీ సేవ్ అమెరికా చట్టాన్ని ఆమోదించాలని తన డిమాండ్ను పునరుద్ఘాటించడానికి ట్రంప్ ఈ ఉదాహరణను ఉపయోగించారు. ఈ ప్రతిపాదిత చట్టం ఫెడరల్ ఎన్నికల్లో ఓటింగ్ కోసం మరింత కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టాలని కోరుతోంది. దీని ప్రకారం ఫెడరల్ ఎన్నికల కోసం నమోదు చేసుకునేటప్పుడు ఓటర్లు అమెరికా పౌరసత్వానికి సంబంధించిన ధృవీకరణ పత్రంతో పాటు చెల్లుబాటు అయ్యే ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డును కూడా అందించవలసి ఉంటుంది. అమెరికన్ ఎన్నికల్లో కేవలం యుఎస్ పౌరులు మాత్రమే పాల్గొనేలా చూసేందుకు ఈ చట్టం ఒక చర్యగా ఉంటుందని అమెరికా అధ్యక్ష భవనం అభివర్ణించింది. భారత్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 642 మిలియన్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొంటూ, భారత్ ఎన్నికలు ఎంత భారీ స్థాయిలో జరుగుతాయో ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ నగదు నల్లధనానికి సంబంధించిన క్రిమినల్ కేసులను సకాలంలో దర్యాప్తు చేసి త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో నల్లధనం ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్దమైన పాలనను దెబ్బతీస్తుందని జస్టిస్ సంజయ్ కరాల్, జస్టిస్ ఎన్కే సింగ్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన నగదు లేదా ఆస్తుల స్వాధీనాన్ని 24 గంటల్లోపు జిల్లా మ్యాజిస్ట్రేట్, అదనపు జిల్లా మ్యాజిస్ట్రేట్ లేదా సంబంధిత కోర్టుకు నివేదించాలని, ఆ స్వాధీనం చేసుకున్నందుకు గల కారణాలు తెలపాలని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి 7 రోజుల్లోగా దర్యాప్తును పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని కూడా సుప్రీంకోర్టు నిర్దేశించింది. జార్ఖండ్లో ఈరోజు అత్యంత భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కూడా ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జమ్మూ కాశ్మీర్, లదాఖ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాలు, కరైకల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, మాహే ప్రాంతాల్లో గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రానున్న 2-3 రోజుల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు అరేబియా సముద్రంలోకి, బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లరాదని కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భాగంగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈరోజు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రముఖ భారత షట్లర్ లక్ష్య సేన్ ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమోన్తో తలపడతారు. అలాగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తొలిసారి టోర్నమెంట్లో బరితిగులోకి తిరుగుతున్న ఉన్నతి హుదా మయన్మార్కు చెందిన ప్రత్యర్థితో పోరాడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ కపూర్, రిత్వికా శివానీ భారత జోడీ కెనడాకు చెందిన జొనథన్ లాయ్, క్రిస్టల్ లాయ్ జంట చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ 2వ రౌండ్లో ట్రిసా జాలీ, గాయత్రి గోపీ చంద్ అమెరికాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు.
ప్రతిపక్ష

0: పలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విదేశీ విరాళాల చట్టం గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన కొనసాగడంతో రాష్ట్ర ప్రభుత్వం జేఎస్ఎస్ఏ సీజీఎల్ పరీక్షను, ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. భారత్లో ఓటర్ గుర్తింపు కార్డు, ఎన్నికల ప్రక్రియ అమెరికాలో ఎన్నికల చట్టాల రూపకల్పనకు నమూనా కాగలవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో ఈరోజు మన దేశానికి చెందిన లక్ష్య సేన్ ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమన్తో పురుషుల సింగిల్స్ విభాగంలో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 12:40 దాటి 7 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా ఈ గురువారం ఉదయం 10 నుండి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ కప్పల ఓమేశ్వర్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ STD కోడ్ 040 జత చేసి 2324085232 2324085239 ఈ నంబర్లకు ఫోన్ చేసి నేరుగా పైప్డ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి భారత్ గ్యాస్ లిమిటెడ్ అధికారితో నేరుగా మాట్లాడొచ్చు. మర్చిపోకండి, 20వ తేదీ గురువారం ఉదయం 10 నుండి 11 గంటల వరకు.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్. ఏం చెప్పబోతున్నాను ఈరోజు ఈట్ ఫిట్లోని ఎదురు చూస్తున్నారా? పిట్ట కొంచెం కూత ఘనం అంటాం కదా, అలాగే ఇప్పుడు చెప్పుకోబోయే సూపర్ ఫుడ్ కూడా అచ్చంగా అలాంటిదే. గింజలు చిన్నవే కానీ ఎన్నో పోషకాల నిధి, ఖనిజాల ఖజానా. భూమిలో పండే వాటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఈ గింజల్ని నేరుగా తినకూడదుట. ఎలా తినాలి, ఏంటి ఆ సూపర్ ఫుడ్లో ఉన్న పోషకాలు చెబుతాను. ముందుగా మీరు గుర్తుపట్టేయండి అసలు ఆ సూపర్ ఫుడ్ ఏంటో. తెల్లగా నల్లగా ఉండే ఆ గింజలేంటి? పొడి, చిక్కి, లడ్డు, నూనె రూపంలో మనం రోజూ తీసుకుంటూ ఉంటాం. ఎన్నో పోషకాహార నిధి అంటున్నారు మరి న్యూట్రిషనిస్ట్ మరియు వైద్యులు కూడా. మరి గుర్తుపడితే 0402324 0852 ఈ నంబర్కు నాకు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
2: చెప్పలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: రాజు వెడ్స్ రాంబాయి చిత్రం నుండి అనురాగ్ కుల్కర్ణి, ఇంకా జయశ్రీ పల్లెం పాడిన పాట విన్నారు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:47 దాటి 40 సెకండ్లు. శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో ప్రతి బుధవారం ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో రేపు అనగా ఆగస్టు 19వ తేదీ ఐఎస్ఐ మార్క్ పొందడం ఎలా, నాణ్యతా ప్రమాణాలు తెలుసుకోవడం ఎలా అనే అంశం గురించి హైదరాబాద్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ శాస్త్రవేత్త శ్రీ పివి శ్రీకాంత్ గారితో పరిచయం వింటారు. తప్పకుండా ట్యూన్ చేయండి. బిజినెస్ ముచ్చట్లు రేపు ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలు చాలా మంది గుర్తుపట్టి సందేశాలు పంపించారు. ఎస్, మీరు గుర్తుపట్టి పంపించిన సందేశం అక్షరాల కరెక్ట్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం సూపర్ ఫుడ్ నువ్వుల గురించి. ఇది వింటే ఇన్న వెంటనే గుర్తొచ్చేది ముందుగా బెల్లంతో చేసిన మంచి నువ్వుల లడ్డు లేదా అంటే చిక్కీ కదా. మరి ఎలా తీసుకోవాలి నువ్వుల్ని? ఇందాకలా పరిచయ వాక్యాల్లో నేను చెప్పాను, నువ్వుల్ని నేరుగా తినకూడదు అంటున్నారు వైద్యులు. మరి ఎలా తినాలి? అసలు నువ్వుల్లో ఉండే పోషకాహారాలు ఏంటి?

0: సూపర్ జోష్ఫుల్ పాట విన్నారు కదా. డీజే టిల్లు చిత్రానికి రామ్ మిలియాల స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించారు. రచన కాసర్ల శ్యామ్. ఎయిట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి నువ్వులు ఎలా తినాలి, డైరెక్ట్గా తినకూడదు అని చెప్తున్నారు వైద్యులను అనుకున్నాం కదా. ఎప్పుడు నువ్వులు తిన్నా కాస్త దూరగా వేయించుకొని, అంటే రోస్ట్ చేసుకొని లేదా నానబెట్టి తినమంటున్నారు వైద్యులు. ఎందుకో కూడా చెప్తాను. ముందుగా ఈ దీనిలో ఉన్న పోషకాల విషయాన్ని చూస్తే అత్యధికంగా కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ ఉండే ఈ నువ్వులు గొప్ప ఔషధం. అందుకే సూపర్ ఫుడ్ అంటున్నారు వైద్యులు. పాలు, ముఖ్యంగా పాలు పడని వారు, అంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటూ ఉంటారు, పాలు పడని వారికి కాల్షియం అధిక శాతంలో ఉండే నువ్వులు ఎంతో మేలు చేస్తాయట. ఇంకొక విషయం ఏంటంటే 85% పైగా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఈ నువ్వుల్ని ఎందరో వైద్యులు, న్యూట్రిషనిస్ట్ సజెస్ట్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఇంకా బోలెడన్ని పోషకాలు ఉన్నాయి ఈ నువ్వుల్లో. అవేంటో మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఈట్ ఫిట్ కార్యక్రమం ఓన్లీ ఆన్ మన ఆకాశవాణి 102.8 ఎఫ్ఎంలో.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 998998512కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఎయిట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు, నేను పద్మిని. మరి ఇంతకీ నువ్వుల్లో ఏముంటాయి? పోషకాల మాట సరే, అసలు ఉండే ప్రధాన పదార్థం ఏంటంటే సెసమిన్. సెసమిన్ అనే శక్తివంతమైన యాక్టీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందిట. అందుకనే చాలామంది వైద్యులు ఈ మధ్యకాలంలో రిఫైండ్ ఆయిల్ వాడద్దు, పప్పు నూనె ఇలా నువ్వుల నూనె వాడితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్తారు కదా. మరి బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది గొప్ప సూపర్ ఫుడ్గా పనిచేస్తుంది అంటున్నారు డైటీషియన్స్ కూడా. ఇందులో ఉండే విటమిన్ ఇ, విటమిన్ కే చర్మాన్ని, జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయట. అందుకనే పూర్వకాలం ఏంటి, ఈ మధ్య కాలంలో కూడా గమనిస్తే ఏమైనా పండగలు వస్తే నువ్వుల నూనెతో చక్కగా మన శరీరాన్ని మర్దన చేసుకొని నలుగు పిండితో స్నానం చేయమంటారు పెద్దలు. అందుకనే నువ్వుల నూనెతో మసాజ్ చేసుకున్నా సరే శరీరం నిగనిగలాడుతూ ఉంటుందిట. మరి మీరు నువ్వుల నూనె వాడతారా? మీరు నువ్వుల్ని ఎలా తినడానికి ఇష్టపడతారు? నాకు సందేశం పంపించండి 0402324852 ఈ నంబర్కి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

దసరా చిత్రానికి రామ్ మిర్యాల డి ఆలపించిన పాట విన్నారు. సంగీతం సంతోష్ నారాయణన్, రచన కాసర్ల శ్యామ్. మరి చాలామంది శ్రోతలు మీరు ఎలా తింటారు అంటే, మేము నువ్వులు బెల్లం కలుపుకొని లడ్డూ చేసుకొని తింటాం, చిక్కీ చేసుకొని తింటాం అంటున్నారు. చాలామంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. మరి ఇందాక నేను చెప్పాను కదా, ఇవి తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు రెండూ ఉంటాయి. ఇందుకీ ఏ నువ్వులు మంచివి, ఏ నువ్వులు తింటే మంచిది, తెల్లవా నల్లవా చెప్తాను ఈ పాట తర్వాత. మరి తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

బాగా నమిలి తినాలి. ఎందుకంటే ఆ పొరలో పొర గట్టిగా ఉంటుంది కదా, ఆ పొరలో ఉండే సెసిమన్ మన ఒంటికి బాగా పడుతుందిట. ఇంకొకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, తిన్నగా డైరెక్ట్గా నువ్వులను ఎప్పుడు తినకూడదు. కాస్త ఇందాక చెప్పుకున్నట్టు దోరగా వేయించి రోస్ట్ చేసి మనకి ఎలా ఇష్టమైతే అలాగా దోశల్లో వేసుకోవచ్చు, సాలెడ్స్లో వేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, లేదంటే పొడి చేసుకొని కూరల్లో వేసుకోవచ్చు, ఎలా అయినా తినచ్చు. కాకపోతే రోజు పిల్లలకి, ఇది మన శాస్త్రీయ వంటకం కాబట్టి, మన పంట కాబట్టి, రోజు పిల్లలకి ఒక చిన్న నువ్వుల లడ్డు తినే అలవాటు చేయండి. రక్తహీనత కానీ, ఎటువంటి కాల్షియం లోపాలు కానీ, వాళ్ళు పాలు తాగకపోయినా పర్వాలేదు, అలాగా ఒక నువ్వుల లడ్డు తింటే ఎంతో మంచిది అంటున్నారు మరి డైటిషియన్స్, వైద్యులు, ఇంకా బోల్డ్ అంతమంది న్యూట్రిషనిస్ట్. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన సూత్రం ఒకటే, మితం హితం. ఏ తిన్నా తక్కువ మితంగా తినడం, ఆరోగ్యంగా ఉండడం. ఇది ఇవాళ ఈట్ ఫిట్. స్టే హ్యాపీ, స్టే హెల్దీ, ఈట్ ఫిట్. నువ్వుల గురించి మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని.

జార్జ్ రెడ్డి సినిమాకి మంగ్లి ఆలపించిన పాట విన్నారు. రచన మెట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్ పోపిలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 1:10 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 షో టైంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. యాబిట్స్ ఇస్కాన్ మందిరం 5 దశాబ్దాలుగా ఆధ్యాత్మిక సేవా కేంద్రంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. 2027 డిసెంబర్ నాటికి ఉస్మానియా, టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. కరీంనగర్ నగరాభివృద్దే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్టు, భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ది చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. యాబిట్స్లోని శ్రీశ్రీ రాధా మదన్మోహన్ ఇస్కాన్ మందిరం 5 దశాబ్దాలుగా భక్తి, ఆధ్యాత్మికత, సేవా కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తోందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. ఆలయ స్వర్ణోత్సవ వేడుకల్లో సతీ సమేతంగా పాల్గొన్న ఆయన కృష్ణభక్తి, భగవద్గీత ప్రాశస్త్యాన్ని కొనియాడారు. యువత భగవద్గీతను చదివి అందులోని విలువలను జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. వసుధైవ కుటుంబకం స్ఫూర్తితో ఇస్కాన్ సమాజంలో మానవీయ విలువలు పెంపొందిస్తూ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని గవర్నర్ ఆకాంక్షించారు. తెలంగాణలోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, ఎల్బీనగర్, అల్వాల్, టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను వేగవంతం చేసి 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ సనత్నగర్లో నూతనంగా నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇతర మంత్రులతో కలిసి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల కాలంలో పేదలకు ఉపయోగపడే ఆసుపత్రుల నిర్మాణాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు తిప్పికొడుతూ తాము ఎల్లప్పుడూ నిజాలనే ప్రజల ముందుంచుతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 4:30 ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించి సాయంత్రం 6:00 సచివాలయంలో ఇరిగేషన్ శాఖపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం రాత్రికి ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఆపై రాత్రికి యూకే పర్యటనకు బయలుదేరి 30 నెలల వరకు విదేశాల్లో పర్యటిస్తారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. దేశంలో పంటల పరిశోధనలు సరైన దిశలో సాగడం లేదని, రసాయనాలు లేని విత్తనాలను అభివృద్ది చేయాలని సూచించారు. క్యాన్సర్కు దారితీసే పురుగుల మందుల వాడకంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఎరువుల విధానాలను విమర్శించారు. రైతు లేకపోతే దేశం, ప్రభుత్వాలు ఉండవని, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. వందేమాతర గీతం పట్ల కాంగ్రెస్ పార్టీ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని, తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన అవినీతి కేసులు కాంగ్రెస్కు ఏటీఎంలా మారాయని విమర్శించారు. నిన్న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు అమలు కావడం లేదని, ఆ 2 పార్టీలకు ప్రజలు తగిన సమాధానం చెప్తారన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి అధికారాన్ని చేపట్టి డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ది సాధిస్తుందని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ అభివృద్ది పనులను

0: 2028 మార్చి నాటికి పూర్తి చేసి 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 2 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యమని పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ నిర్వహించిన జాతీయ పారిశ్రామిక కారిడార్ వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాజెక్టులో రాష్ట వాటా 51% కాగా అభివృద్ది పనుల టెండర్ ప్రక్రియ వేగంగా సాగుతోందని వివరించారు. భవ్య పథకం కింద తెలంగాణకు 4 పారిశ్రామిక పార్కులు కేటాయించాలని మంత్రి కోరారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి వల్ల, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి వల్ల పేద ఎస్సీ ఎస్టీ రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. రాత్రికి రాత్రే హైడ్రా పోలీస్ బలగాలతో బహదూర్గూడ, గుండిగట్ల వంటి గ్రామాల్లో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పేదల భూములను గుంజుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలకు రక్షణగా ఉండవలసిన పోలీసులను పీడకులుగా మార్చారని, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, భూముల వేలం పాటలు పాడుతోందని విమర్శలు చేశారు. పేదల భూములను ఆక్రమించడం తక్షణమే ఆపకపోతే బీజేపీ తరపున పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. తెలంగాణ బహుజన విప్లవ వీరుడు, బహుజన రాజ్యాధికార పోరాట పటోటపు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీష్ రావుతో సహా పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుజనుల హక్కుల కోసం అణచివేతకు వ్యతిరేకంగా మొఘల్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి పోరాడిన పాపన్న గౌడ్ ధైర్య సాహసాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పాపన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన వీరత్వ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు. భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచందర్రావు ఇతర నాయకులతో కలిసి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. బహుజనుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలను, అందించిన సేవల స్ఫూర్తిని ఈ సందర్భంగా కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని రాజకీయ పార్టీలతో పాటు గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఊరూరా నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్లో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా అధికారులు హాజరై పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సంగారెడ్డి కలెక్టరేట్ ఎదురుగా ఉన్న సర్వాయి పాపన్న విగ్రహానికి అదనపు కలెక్టర్ పాండు, బీసీ సంక్షేమ సంఘం అధికారులు, ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ నగరాభివృద్దే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్టు, భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ది చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.
1: కరీంనగర్ కార్పొరేషన్ కు 100 రోజుల పాటు 840 కోట్ల రూపాయలు యూసీఎఫ్ ఫండ్ తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు. యూఏడిఎఫ్ సంబంధించి 50 కోట్లు, చిన్నెల మళ్ళా 30 కోట్లు మళ్ళీ వచ్చినాయి. అమృత్ సంబంధించి 150 కోట్ల రూపాయలు, అన్ని రకాల నిధులు తీసుకొచ్చి ఇలా కరీంనగర్ కార్పొరేషన్ ను అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం.
0: నూనె గింజలు, పామాయిల్ దేశీయ ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఎన్ఎంఓఓపి పథకం ద్వారా అందిస్తున్న ఆర్థిక రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకుని ఎల్నినో ప్రభావాన్ని అధిగమించేందుకు లాభదాయక వ్యవసాయాన్ని అలవర్చుకోవాలని వనపర్తి ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ జిల్లాధికారి విజయభాస్కర్ రెడ్డి సూచించారు.
2: ఎల్నినో ప్రభావం వలన వర్షాలు ఈసారి చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కావున రైతులందరూ తక్కువ నీరుతోటి వచ్చే ఆరుతడి పంటలు మరియు ఉద్యాన పంటలైన ఆయిల్ పామ్ కి

0: ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. స్టేట్ గవర్నమెంట్ కూడా ఆయిల్ పామ్ కి ఎన్నో సబ్సిడీలు ఇస్తున్నది. మనకు కేవలం 20 రూపాయలకే ఒక మొక్క ఇస్తున్నారు. ఎకరానికి మనకు 50 మొక్కలు అయితే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:20 దాటి 20 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో షో టైం.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్లో సమయం 1:21:20. నేను శ్రోతలకి వెల్కమ్ చెప్పే ముందే శ్రోతలు వెల్కమ్ టు షో టైం అంటూ చాలా సందేశాలు పంపిస్తున్నారు. ఎస్, షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో నిస్తం పద్మిని. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు, మీ పేరు, ఈ రెండు మాత్రమే. ఇంకా వేరే ఏ సందేశాలు పంపించొద్దు. 04023248052 ఈ నంబర్కు వాట్సాప్ చేయడమే. చాలామంది శ్రోతలు ఆడియో రికార్డ్ చేసి ఏవేవో ఫోటోలు కూడా పంపిస్తున్నారు, దయచేసి గమనించగలరు. అలాంటివి ఏవి పంపించొద్దు. నేను అడిగిన ప్రశ్నకు మీకు తెలిసిన సమాధానం, మీ పేరు మాత్రమే పంపించండి. మరి అస్సలు ఆలస్యం చేయకుండా షో టైంని స్టార్ట్ చేసేసుకుందాం. మరి షో టైంలో వచ్చేస్తుంది మొదటి ప్రశ్న. శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారని ఆల్రెడీ సందేశాలు పంపించారు కాబట్టి మొదటి ప్రశ్న జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్న. ఇది నేతన్నలకు సంబంధించిన ప్రశ్న. ఇటీవల 7 ఆగస్టు జాతీయ చేనేత దినోత్సవం జరుపుకున్నాం మనందరం. మరి మన తెలంగాణకి చెందిన శ్రీరామ్ అనే ఒక వ్యక్తి చేసిన ఆవిష్కరణకి జాతీయ స్థాయిలో మొదటి బహుమతి, మొదటి అవార్డు అందుకున్నారు. ఇంతకీ ఏంటి ఆయన చేసిన ఆవిష్కరణ మీకు తెలిస్తే 04023248052 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:28 అవుతుంది. నాకు తెలుసు శ్రోతలు చాలామంది కాస్త తడపడ్డారు, కొంచెం తప్పు సందేశాలు పంపించారు. పర్వాలేదు, తప్పు సందేశం పంపించినా తెలుసుకోవడం ముఖ్యం కాబట్టి నేను అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం జరుపుకున్నాం కదా, మన తెలంగాణకి చెందిన ఒగ్గు శ్రీరామ్ అనే ఒక అబ్బాయి ఒక కొత్త ఆవిష్కరణకి జాతీయ స్థాయిలో పురస్కారం అందుకున్నాడు. అది ఏంటి అని అడిగాను. చాలామంది తప్పు సమాధానాలే పంపించారు. సరైన సమాధానాలు చాలా తక్కువ మంది పంపించారు. వారు ఎవరంటే, అప్పలరాజు గారు పెడ నుండి, సుభాషిణి గారు ఎక్కడి నుండి రాయలేదు, కృష్ణకుమార్ గారు ఖమ్మం నుండి, జనగాం చంద్రశేఖర శర్మ గారు నిజామాబాద్ నుండి, నంబూతిరి గారు సుచిత్ర నుండి, పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపల్లి నుండి, జమికుంట నుండి శోభ మహేశ్వర్, ఇంకా మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి పంపించారు. ఇంకా చాలామంది ట్రై చేస్తున్నారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి పంపించారు ఇప్పుడే. పాలెం పోలయ్య గారు రాళ్ళగడ్డ నుండి, ఇంకా పద్మావతి శిల్పా చెంచల్గూడ నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి పంపించారు, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి పంపిస్తున్నారు, అమ్మనకుర్తి బొమ్మి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు పంపించారు, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్, ఇంకా చిలుక నారాయణ అనసూయ గారు నిజామాబాద్ నుండి పంపిస్తున్నారు, మెదక్ నుండి ఎల్దుర్తి నుండి బొడ్డు షేక్లు శ్యామల పంపించారు, ఇంకా భూదాన్ పోచపల్లి నుండి భోగ మార్కండే అనిత, డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి వీరు ఫాస్ట్గా సరైన సమాధానాలు పంపించారు. ఇంతకీ సరైన సమాధానం ఏంటంటే, EBSS అంటే ఎర్గనామిక్ బ్యాక్ సపోర్ట్ సిస్టమ్, దాన్నే క్లుప్తంగా చెప్పుకుంటే మగ్గం కుర్చీ అంటారన్నమాట. దీన్ని చేనేత నేస్తున్నప్పుడు నడుంకి ఆసరాగా ఉండేలాగా ఆ శ్రీరామ్ అనే అబ్బాయి ఎక్కడ చదువుకుంటున్నాడంటే, కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీలో 3rd year చదువుతున్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి కూడా నేతన్న, వాళ్ళ అమ్మ నాన్న కూడా నేత నేస్తారనమాట. వాళ్ళ కష్టం చూసి ముఖ్యంగా అమ్మ నాన్న కోసం ఈ కుర్చీని ఆవిష్కరించారు. కానీ ఇది త్వరలోనే అందరూ నేతన్నలకి అందుబాటులో ఉండబోతోంది. ఇది

అబ్బాయి ఆవిష్కరించాడు, దానికి జాతీయ స్థాయిలో మొట్టమొదటి బహుమతి అందుకున్నారు శ్రీరామ్. ఎంత గొప్ప విషయం కదా, అమ్మా నాన్నల కోసం ఆవిష్కరించారు, కానీ అదే నేతన్నలకు కూడా ఈరోజు ఉపయోగపడబోతుంది. ఇదే మనకి సమాధానం పంపించారు వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుండి. ఇది షో టైంలో మొదటి ప్రశ్న. మరి రెండవ ప్రశ్నకు కూడా శ్రోతలు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. షో టైంలో వచ్చేస్తూ ఉంది రెండవ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఇది సినిమాకు సంబంధించిన ప్రశ్న. చాలామంది శ్రోతలు నేను సమాధానం చెప్పాక పంపించారు, సో వాళ్ళ పేర్లు నేను చదవటం లేదు. షో టైంలో వస్తున్న రెండవ ప్రశ్న ఏంటంటే, సంగీత ద్వయం రాజ్ కోటి గారు అందరికీ సుపరిచితులే కదా, మరి సంగీత ద్వయం రాజ్ కోటి గారు ఎన్నో గొప్ప పాటలు అందించారు, కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరూ విడిపోయారు. అలాగా రాజ్ నుంచి విడిపోయాక కోటి గారు స్వరపరిచిన తొలి సినిమా ఏంటి? ప్రశ్న మరొకసారి, రాజ్ కోటిల్లో రాజ్ నుంచి విడిపోయాక కోటి గారు స్వరపరిచిన తొలి సినిమా ఏంటి? మీకు సమాధానం తెలిస్తే 0402324852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఫ్యామిలీ. ఎస్ షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:36 అవుతోంది. షో టైంలో సినిమాకి సంబంధించిన ప్రశ్న అడిగాను. ఈ ప్రశ్నకు కూడా కాస్త శ్రోతలు తడబడ్డారు. ప్రశ్న ఏంటంటే, రాజ్ కోటి గారి ద్వయంలోంచి కోటి గారు బయటకు వచ్చేసి స్వరపరిచిన మొదటి సినిమా, సంగీతం స్వరపరిచిన మొదటి సినిమా అని అడిగాను. చాలామంది శ్రోతలు హలో బ్రదర్ అన్నారు, గాడ్ ఫాదర్ అన్నారు, ఇంకా అల్లుడా మజాక్ అన్నారు. చాలా వింత వింత సినిమా పేర్లు పంపించారు. కానీ కొంతమంది శ్రోతలు మాత్రమే సరైన సమాధానాలు పంపించారు. వారెవరో ముందుగా చూద్దాం. పానుగంటి రవి గౌడ్ గారు బీహెచ్ఎల్ నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ నుండి, వేదవతి గణేష్ నిజాంపేట నుండి, రాజు ఉమారాణి ఆర్ఆర్ చౌరస్తా నిజామాబాద్ నుండి, చిలక నారాయణ గారు అనసూయ గారు నిజామాబాద్ నుండి, పాలెంపోలే ఆళ్లగడ్డ నుండి, చోడవరపు రమాదేవి గీతానగర్ నుండి, ఇంకా ఎవరు పంపించారంటే సిహెచ్ హనుమంతరావు గారు బాపిరెడ్డి కాలనీ నుండి, ఆళ్లగడ్డ నుండి పాలెంపోలే, వీళ్ళందరూ సరైన సమాధానం పంపించారు. ఇంతకీ సమాధానం ఏంటో తెలుసా? 1995 జనవరి 12 సంక్రాంతి కానుక విడుదలైన అమ్మ దొంగ ఈ సినిమాకి కోటి గారు తొలిసారిగా ఆ ద్వయం నుంచి విడిపోయి సంగీతం అందించారనమాట. సూపర్ హిట్ అయ్యే ఆ పాటలన్నీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంటుంది ఆ సినిమాకి. మరి ఆ సినిమాలోంచి ఒక మంచి పాట విందాం. ఈ పాట తర్వాత షో టైంలో తర్వాత ప్రశ్న అడుగుతాను.

అమ్మ దొంగ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట విన్నారు కదా. షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1 గంట 41 నిమిషాలు దాటి 33 సెకండ్లు. మరి షో టైంలో తర్వాత ఒక జనరల్ ప్రశ్న మనందరి కోసం. ప్రశ్న ఏంటంటే, కాస్త చిన్నతనంలోకి వెళ్ళాలి మనం. స్కూల్ టైంలో మీరు అందుకున్న తొలి బహుమతి ఏది? స్కూల్ టైంలో మీరు అందుకున్న తొలి బహుమతి ఏది? అది ప్రైజే గెలవక్కర్లేదు, అమ్మ నాన్న, ఫ్రెండ్స్, టీచర్స్ ఎవరి నుంచైనా కావచ్చు. మీరు అందుకున్న చిన్న తొలి బహుమతి, చిరు బహుమతి ఏదైనా గుర్తుంటే నాకు 04020423052 ఈ నంబర్కు సందేశం పంపించండి.

చైతన్య సినిమాకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, ఎంత గోముగా పాడతారు కదా బాలుగారు. మరి షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 1:47 దాటి 15 సెకండ్లు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా ఈ గురువారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్ న్యాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ కప్పల ఓమేశ్వర్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 232408052, 232408053, 295505923 ఈ నంబర్లకు నేరుగా ఫోన్ చేసి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత ఆవశ్యకతల గురించి భారత్ గ్యాస్ లిమిటెడ్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు. మర్చిపోకండి 20వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు. మరి షో టైంలో నేను అడిగాను స్కూల్లో మీరు అత్యంత పదిలంగా అందుకున్న తొలి బహుమతి ఏంటి అని. స్కూల్ డేస్ ఎప్పుడు బాగుంటాయి కదా, అసలు ఆ గుర్తులు ఆ జ్ఞాపకాలు ఎంతో పదిలంగా ఉంటాయి. మరి అది ఎవరైనా కావచ్చు. చాలామంది శ్రోతలు సందేశాలు పంపించారు, చూద్దాం ఎవరెవరు పంపించారో. దయచేసి పంపించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపించకండి, మీ సందేశం నేను తప్పకుండా చదివే ప్రయత్నం చేస్తాను. సంధ్య గారు రాస్తున్నారు, ఆదిలాబాద్ నుండి నేను గ్లాస్ అందుకున్నాను, గ్లాస్ వచ్చింది నాకు అని. జనరల్ నాలెడ్జ్ పుస్తకం వచ్చింది నాకు తొలి బహుమతిగా అంటున్నారు. శేషు గారు కుక్కట్పల్లి నుండి, పోలిపల్లి శ్రీనివాస్ గారు సిరిసిల్ల నుండి, పెన్ను స్కూల్లో అందుకున్నాను మేడం గారు అంటున్నారు, పెన్నే నేను కూడా నా ఫస్ట్ ప్రైజ్ అంటున్నారు. దస్తగిరి గారు ప్రొదుటూర్ కడప నుండి, జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్, పలకా బలపం నా మొదటి బహుమతి. వావ్, పలకా బలపాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు మీరు వెనక్కి. నా చిన్నతనంలో స్కూల్లో పాట పాడితే నాకు పెన్ను బహుమతిగా ఇచ్చారంటున్నారు. సేర్ల వెంకటేష్ గారు గజ్వేల్ నుండి మనకు సందేశం పంపించారు. పెండ్యాల భాగ్యలక్ష్మి సత్యనారాయణ గారు రాస్తున్నారు, కుర్చీ పరుగులో నేను మొదటి బహుమతి గెలుచుకున్నాను 1970లో, పెన్ను బహుమతిగా ఇచ్చారంటున్నారు. మరి బాలకృష్ణ గారు నరసింపేట నుండి ఏం రాస్తున్నారు, ఆగస్ట్ 15 పాటల పోటీలో నేను పాట పాడాను, నాకు పెన్సిల్ ఇచ్చారు 3వ క్లాస్లో అంటున్నారు. ఎంత గొప్ప, అసలు ఆ అనుభూతులు ఆ జ్ఞాపకాలు ఎంత బాగుంటాయి కదా. నా చిన్నతనంలో 4వ తరగతిలో టీచర్ గారు కాంపస్ బాక్స్ ఇచ్చారు బహుమతిగా అంటున్నారు. పంతాడు శ్రీనివాసరావు గారు మోరుపల్లె నుండి, నేను మోస్ట్ ఆనెస్ట్ స్టూడెంట్ అంటూ నాకు 10 రూపాయలు గిఫ్ట్గా ఇచ్చారండి 70లోనే అంటున్నారు, అప్పట్లో అది పెద్ద అమౌంటే. సురేష్ గారు నేరెడ్మెట్ నుంచి మనకు సందేశం పంపించారు, నా చిన్నతనంలో రన్నింగ్ రేస్లో గెలిచాను, పెన్ను బహుమతిగా ఇచ్చారు, చాలా సంతోషం వేసింది అంటున్నారు దోర్నాల బాలాజీ వనస్థలిపురం.

నుండి మనకు సందేశం పంపించారు. పెన్సిల్ రబ్బరు నా మొదటి బహుమతి అంటున్నారు భవానీ వెంకట్ గారు పుట్టుపక్కన నుండి. నా చిన్నతనంలో నేను బాగా చదువుకుంటున్నందుకు ఫిలిప్స్ రేడియో బహుమతిగా ఇచ్చారంటున్నారు భువనగిరి మండలం రాయగిరి నుండి మాదాసి సత్యనారాయణ గారు. అమ్మో, రేడియో అంటే పెద్ద బహుమతేనండి. ఇంకా హై స్కూల్లో నాకు బాల్ బ్యాడ్మింటన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. స్టీల్ గ్లాస్ నాకు ఇచ్చారంటున్నారు కొండ రాజేశం. రాకేష్ ఎక్కడి నుండి అంటే బద్దెనపల్లి రాజన్న సిరిసిల్ల నుండి. మరి నాగనాథ్ గుప్తా గారు ఏం రాశారు, బాల్యంలో నాకు మా మేనమామ ఒక చిన్న రేడియో బహుమతిగా ఇచ్చారు, అదే నా తొలి బహుమతి అంటున్నారు. ఇక స్కూల్లో క్లాస్ ఫస్ట్ వచ్చాను, మా ఆచార్య గారు రెనాల్డ్స్ పెన్ ఇచ్చారు, అప్పుడే రెనాల్డ్స్ పెన్ వచ్చిందంటున్నారు ఆడపి సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి. ఇక మధుకర్ నందిపేట నుండి నల్లటి పెన్సిల్ ఇచ్చారు అంటున్నారు, నాకు అదే బహుమతి. పెన్సిల్ రబ్బర్ కంపాస్ బాక్స్ ఫస్ట్ ప్రైజ్ అంటున్నారు. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నుండి మౌనికా బాలు. ఇంకా నా చిన్నతనంలో ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నప్పుడు డ్రాయింగ్ కాంపిటీషన్లో రెండో బహుమతి వచ్చింది అన్నారు. మరి బహుమతి ఏంటి, బహుమతి కూడా రాయాలి కదా. స్కూల్ గేమ్లో కబడ్డీ ఆటలో ప్రశంసా పత్రం అందుకున్నాను అంటున్నారు కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ నుండి. స్కూల్లో ఫస్ట్ బహుమతిగా నోట్బుక్ గీతలేని కాపీ ఇచ్చారంటున్నారు మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి. మరి అప్పలరాజు పెడ నుండి రాస్తున్నారు పరుగుల పందెంలో నాకు జామెట్రీ బాక్స్ ఇచ్చారంటున్నారు. సో ఇంకా చాలా సందేశాలు వచ్చాయి, తప్పకుండా చదువుతాను ఈ పాట తర్వాత.

మీ అందరికీ కూడా మీ స్కూల్ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి కదా. ఈ పాట వింటే ఎలాంటి వాళ్ళకైనా ఒక్కసారి నాస్టాలజిక్ అయిపోతాం, ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాం. మరి శ్రోతలు ఇంకా చాలామంది సందేశాలు పంపించారు. జాప భూమేశ్వర్ గారు రాస్తున్నారు వెల్లుల నుండి, నా కబడ్డీ పోటీలు గెలిచినందుకు ఫస్ట్ టైం నాకు పెన్ ఇచ్చారండి అంటున్నారు. మరి భూదాన్ పుచ్చంపల్లి నుండి భోగమార్కండి అంత ఏం రాస్తున్నారు, మా అన్నయ్య నాకు ఒక కొత్త పెన్ కొనిచ్చాడు నేను చదువుకునేటప్పుడు, అదే నా మొదటి గిఫ్ట్ అంటున్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున స్కూల్లో రూమ్స్ డెకరేట్ చేసినందుకు, జనగణమన బాగా పాడినందుకు నాకు స్కూల్లో పెన్ను బహుమతిగా ఇచ్చారంటున్నారు. పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి అందరూ ప్రశంసించారంటున్నారు. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి గారు రాస్తున్నారు, ఫస్ట్ బహుమతి క్లాస్ ఫస్ట్ నేనే, సో ఫస్ట్ బహుమతి అంటూ ఏం లేదంటున్నారు.

బాగుంది. నాకు ప్రైజ్ గిఫ్ట్ ఏం రాలేదండి, కానీ రోజు మార్నింగ్ అసెంబ్లీలో నా పేరు అనౌన్స్ చేశారు, అదే నాకు గొప్ప బహుమతి అంటున్నారు. పైడిపాటి నాగభూషణ్ గారు నాగ్పూర్ మహారాష్ట్ర నుండి మనకు సందేశం పంపించారు. 9th క్లాస్లో లైబ్రరీ కాంపిటీషన్లో ఎస్సే రైటింగ్లో నాకు గిఫ్ట్ వచ్చింది. అదేంటంటే పెద్దపాల శిక్ష పుస్తకాన్ని గిఫ్ట్గా ఇచ్చారంటున్నారు మారుభవన్ శ్రీనివాసరావు గారు భద్రాద్రి కొత్తగూడెం ప్రశాంతి నగర్ నుండి. వావ్, పెద్దపాల శిక్ష పుస్తకం గిఫ్ట్ అంటే అద్భుతం కదా. మరి ఇంకా పాపిరెడ్డి కాలనీ నుండి సిహెచ్ విజయకుమార్ గారు రాస్తున్నారు, నాకు కూడా అన్ని క్లాసులు అస్సలు అటెండెన్స్ ఫుల్గా ఉండడంతో నాకు కూడా ఒక మంచి బహుమతి ఇచ్చారంటున్నారు. ఇక భూదాన్ మరి ఎవరు రాస్తున్నారు, స్కూల్ డేస్లో ఖోఖో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను, అప్పుడు నాకు ఫస్ట్ బహుమతి వచ్చింది, షీల్డ్ ఇచ్చారంటున్నారు, అది ఇప్పటికీ నా దగ్గర ఉంది అంటున్నారు. ఎవరు, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుండి రాశారు. పాషా గారు వరంగల్ నుంచి రాస్తున్నారు, ఏంటంటే ఫస్ట్ క్లాస్లో నేను 7th క్లాస్ పాస్ అయినప్పుడు మా ఇంట్లో 50 రూపాయలు నాకు బహుమతిగా ఇచ్చారంటున్నారు. మరి డాక్టర్ శ్రీపతి బాబు గారు ఏం రాస్తున్నారు, నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు మా బావగారు నాకు కోల్గేట్ బ్రష్ కోల్గేట్ పేస్ట్ బహుకరించారు, అప్పటి వరకు మేము బొగ్గు పొడితో పళ్ళు తోముకునే వాళ్ళం అంటున్నారు. వావ్, బాగుందండి. నాకు కబడ్డీలో గెలిచినందుకు పెన్ను ఇచ్చారంటున్నారు బెమ్మయ్య గారు కర్నూలు నుండి. ఇంకా ఇంకెవరు రాస్తున్నారు, జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ గారు రాస్తున్నారు, ఆగస్ట్ 15th లో ఆటల్లో పాల్గొన్నాను, నాకు ఫస్ట్ ప్రైజ్ స్టీల్ గ్లాస్ ఇచ్చారంటున్నారు. శుభ మధ్యాహ్నం మేడం గారు. నేను మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. బ్రూస్లీ సురారం కాలనీ నుండి రాస్తున్నారు, నాకు మెడల్ ఇచ్చారండి, ఫస్ట్ టైం నేను కరాటేలో మెడల్ని గెలుచుకున్నానంటున్నారు. ఇక్కడ చోడవరపు సాయి మాన్విత గీతానగర్ నుంచి రాస్తున్నారు, ట్రోఫీ సిల్వర్ ట్రోఫీ గెలుచుకున్నాను, మొదటి బహుమతిగా నా 9th క్లాస్లో ఉన్నాను. స్కూల్ పాటలంత్యాక్షరిలో నేను బాగా పాడేదాన్ని, నాకు మొదటి బహుమతి స్టీల్ గిన్ ఇచ్చారంటున్నారు. ఎవరు, ఎవరు రాశారు, పేరు రాయలేదు, ఎవరు రాశారో తెలియటం లేదు. మరి ఆటల్లో ఆటల పోటీలో పాల్గొన్నప్పుడు నాకు ఒక మంచి షీల్డ్ ఇచ్చారు, అది రాజు ఉమారాణి నిజామాబాద్ నుండి రాస్తున్నారు. నేను 4వ తరగతిలో చదువుతున్నప్పుడు ఆగస్ట్ 15 నాడు ఒక స్పీచ్ ఇచ్చాను, 4వ తరగతిలో స్పీచ్ ఇచ్చారు. వావ్, ఒక బాల్ పెన్ గిఫ్ట్గా ఇచ్చారు, అది ఏ సంవత్సరం గుర్తు రాలేదంటున్నారు. అంకుశాపురం నుండి దోర్నాన సుదర్శన్ గారు. ఎంతమంది ఎంత బాగా రాశారు, ఒక్కసారి మనం ఆ జ్ఞాపకాల్లోకి అన్నిటికీ వెళ్ళిపోయాం కదా. ఇది మరి ఇవాళ షో టైం. షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేక అనేక ధన్యవాదాలు తెలుపుతోంది మీ రేడియో నేస్తం పద్మిని. మళ్ళీ ఒక మంచి పాట ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్, ఇంగ్లీష్ లో వార్తలు వింటారు. తిరిగి ఒక అద్భుతమైన శక్తిశీలి గురించి 2 గంటల 15 నిమిషాలు కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: చాలు మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియో క్లాక్ల సమయం 2:16 అవుతోంది. ముందుగా శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో ప్రతి బుధవారం ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో రేపు అనగా August 19 ఐఎస్ఐ మార్క్ పొందడం ఎలా, నాణ్యతా ప్రమాణాలు తెలుసుకోవడం ఎలా అనే అంశం గురించి హైదరాబాద్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ శాస్త్రవేత్త శ్రీ పివి శ్రీకాంత్ గారితో పరిచయం వింటారు. తప్పకుండా ట్యూన్ చేయండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమం రేపు ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు.
2: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా hyderabadwater.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఈనాటి శక్తిశీలి ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఆ వనిత, ఆ మహిళ తానేంటో చేసి నిరూపించి ప్రపంచానికి చూపించడమే కాదు, మన దేశ త్రివర్ణ పతాకాన్ని ప్రపంచంలో గర్వంగా ఎగరేశారు. ఇక విషయంలోకి వెళ్తే, 2 ఏళ్ల వయసులో పోలియో, 19 ఏళ్లకే గృహహింస, ఎన్నో అవహేళనలు అయినా ధైర్యంగా నిలదొక్కున్నారు అపర కాళికల. కష్టాలు చుట్టుముట్టినా కదిలిపోకుండా ఆ కష్టాలనే ఆయుధాలుగా మార్చుకొని పోరాడి చూపించారు దేశం గర్వించే పారా అథ్లీట్ షర్మిలా ధంకర్. 2026 గ్లాస్కో నగరంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో మన దేశానికి తొలి స్వర్ణ పతాకం సాధించారు. మరి ఆ శక్తిశీలి, ఆ విజేత ఇన్స్పైరింగ్ జర్నీ, ఆ విషయాలని మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

వండర్ఫుల్ పాట విన్నారు కదా. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ చిత్రానికి శరత్ సంతోష్, శ్రీనిష జయశీలన్ ఆలపించిన పాట. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం అందించారు లియోన్ జేమ్స్. శక్తిశైలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:22 దాటి 5 సెకండ్లు. మరి షర్మిల ధన్కర్ హర్యానా రాష్ట్రంలో మహేంద్రఘడ్ జిల్లాలో చిత్రోలి గ్రామంలో ఒక అతి సాధారణ నిరుపేద రైతు కుటుంబంలో జన్మించారు షర్మిల. 2 ఏళ్ల వయసులో వైద్యం అందించడానికి డబ్బులు కూడా లేక చాలా ఇలా పోలియో డ్రాప్స్ వేయించాలని కూడా తెలియని పరిస్థితుల్లో ఆవిడకి 2 ఏళ్ల వయసులో పోలియో సోకింది. దాంతో ఎడమకాలికి వైకల్యం ఏర్పడింది. అయినా కుంగిపోలేదు షర్మిల, బాగా చదువుకున్నారు. ఎన్నో ఆశలతో 19వ ఏట పెళ్లి చేసుకుని అత్తగారి ఇంటి అడుగుపెట్టారు. ఇద్దరు ఆడపిల్లలకు మాతృమూర్తి అయ్యారు షర్మిల. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కొన్ని సంవత్సరాల తర్వాత, పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత ఎంతో కష్టంగా మారింది జీవితం. భర్త నుండి అత్తగారి ఇంట్లోని గృహ హింసను ఎదుర్కొన్నారు. 2012వ సంవత్సరంలో ఒక అర్ధరాత్రిలో నిర్దాక్షిణ్యంగా ఇంటి నుండి నెట్టివేయబడ్డారు షర్మిల వారి 2 ఇతర ఆడపిల్లలతో పాటు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ప్రాణత్యాగానికి కూడా ఆలోచనలు వచ్చాయని ఒక ఇంటర్వ్యూలో, ఇటీవలే చాలా రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో షర్మిల ధన్కర్ చెప్పారు. కానీ అలాంటి పరిస్థితుల నుండి మరి భారతదేశం గర్వించదక్క పారా అథ్లీట్గా స్వర్ణ అందుకున్న విజేతగా ఎలా మారారు, ఆ ఇన్స్పైరింగ్ జర్నీ, ఆ విషయాలని మాట్లాడుకుందాం. మరి తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

యముడు చిత్రానికి సుచిత్ర కార్తీక్ సాగర్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన శశాంక్ వెన్నెలకంటి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. షర్మిలా ధన్కర్ పారా అథ్లీట్ ఇటీవలే స్వర్ణం చేజిక్కించుకున్నారు 2026 గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో. వారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే మరి ఇంటి నుండి నెట్టివేయబడ్డారు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఏం చేశారంటే వారి తల్లి అండగా నిలిచారు. ఒక విషయం ఏంటంటే వారి తల్లికి అస్సలు చూపలేదు, వారు అస్సలు చూడలేరు. అయినా సరే ఆమె ఇచ్చిన ధైర్యంతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు షర్మిల. హర్యానా రోడ్వేస్లో తొలి మహిళా కండక్టర్గా ఉద్యోగం. చీకటి నుండి ఎప్పుడు, చీకటి ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోదు కదా, చీకటి నుండి వెలుగు చూడడం మొదలుపెట్టానన్నారు ఒక ఇంటర్వ్యూలో షర్మిల. మరి షర్మిల జీవితంలో ఇంకొక కొత్త వెలుగు వచ్చింది, అదే ఆర్జిత్ సింగ్ రూపంలో మళ్ళీ ఆవిడ పెళ్లి చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ఆర్జిత్ సింగ్ షర్మిలని స్పోర్ట్స్ వైపు ప్రోత్సాహం చేసి ఆవిడని ఒక మంచి స్పోర్ట్స్మెన్గా తీర్చిదిద్దారు. మరి అది ఎలా జరిగిందో చెప్తాను ఈ పాట తర్వాత.

0: హాయ్ నానా చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి, సితారా కృష్ణన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం హేషం అబ్దుల్ వహాబ్, రచన అనంత్ శ్రీరామ్. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా ఈ గురువారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ కప్పల ఓమేశ్వర్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ ఎస్టీడీ కోడ్ 0400 జతచేసి 2324085 2 3 2 4 0853 2 9 5 5 0923 ఈ నంబర్లకు నేరుగా ఫోన్ చేసి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి భారత్ గ్యాస్ లిమిటెడ్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు. మర్చిపోకండి, 20వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
0: ఆనందదాయకం. శక్తిశీల కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2 గంటల 34 నిమిషాలు దాటి 20 సెకండ్లు. పారా అథ్లీట్ షర్మిలా ధన్కర్ గారి విజయ ప్రయాణం, ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే సాధారణంగా 30 ఏళ్ళు దాటి 30-35 ఏళ్లకి స్పోర్ట్స్ మెన్ అందరూ రిటైర్మెంట్ ప్రకటిస్తారు. కానీ 33 ఏళ్లకు రిటైర్మెంట్ ప్రకటించే సమయంలో ఇలాంటి వయసులో స్పోర్ట్స్ ఏంటని అందరూ నవ్వారట షర్మిలా గారిని చూసి. కానీ షర్మిల వెనకడుగు వేయలేదు. మరి వారు ఎంచుకున్న స్పోర్ట్ ఏంటో తెలుసా? షార్ట్ పుట్. అంటే ఆవిడకి పారాథ్లీట్ కాబట్టి సీటెడ్ షార్ట్ పుట్ని వారు ఎంచుకున్నారనమాట. పగలు రాత్రి తేడా లేకుండా కఠినమైన శిక్షణ తీసుకున్నారు ఈ షార్ట్ పుట్ కోసం. కాలు సహకరించకపోయినా భుజబలాన్ని రెట్టింపు చేసుకున్నారు ఆ ప్రాక్టీస్తో. రోజు పొద్దున్నే 4 గంటలకల్లా లేచి ప్రాక్టీస్కి వెళ్ళేవారట. ఒకవైపు తల్లిగా, మరోవైపు ఉద్యోగిగా, భార్యగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే సవ్యసాచి అయిపోయారు షర్మిలా ధన్కర్.

అర్ధశతాబ్దం చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన వండర్ఫుల్ మెలడీ విన్నారు కదా. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పారా అథ్లీట్ షర్మిలా ధన్కర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి చాలా కఠినమైన శిక్షణ ప్రారంభించారు. రోజు పొద్దున్నే లేచి ప్రాక్టీస్కి వెళ్ళేవారు. మరి ఎలా ఉంటుంది ఇనుప గుండెని, ఒక ఎంతో బరువున్న ఇనుప గుండెని రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే భుజాలు నొప్పులతో, చేతులు ఇనుపగుండను విసిరి విసిరి చేతులు బొబ్బలెక్కిపోయేవట షర్మిలా గారికి. అయినా సరే శిక్షణ మరింత కఠినతరం చేశారు. 2021వ సంవత్సరంలో తొలిసారిగా ఇండియా పారా నేషనల్ గేమ్స్లో ఆవిడ పార్టిసిపేట్ చేశారు. మరి పార్టిసిపేట్ చేశారు తొలి స్వర్ణాన్ని

చిక్కుచుకున్నారు. ఆ ప్రోత్సాహంతోనే 2022 సంవత్సరంలో బర్మింగ్హామ్లో ఆవిడ పారాథ్లెట్స్లో పాల్గొన్నారు. కాకపోతే కాస్త కాస్త తేడాతో పథకాన్ని మిస్ అయ్యారు. చాలా బాధపడిపోయారట. ఇంకా అందరూ నీకు ఇది పనికిరాదు అంటూ అవహేళన చేశారు. అయినా ఊరుకున్నారా శర్మిల గారు? ఏం చేశారు చెప్తాను ఈ పాట తర్వాత.

సాహసం స్వాసగా సాగిపో ఈ చిత్రానికి విజయప్రకాష్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన అనంత్ శ్రీరామ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పారా అథ్లీట్ షర్మిలా ధన్కర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి 2022లో బర్మింగ్హామ్లో మెడల్ని మిస్ అయ్యారు, తర్వాత ఏం చేశారని చెప్పాను కదా. మరింత కసిగా ప్రాక్టీస్ చేశారు షర్మిల, ఫలితం

2026వ సంవత్సరంలో షర్మిలా ధన్కర్ పేరు మారుమ్రోగిపోయింది. F57 కేటగిరీలో 9.81 మీటర్ల దూరంలో ఇనుపగుండను విసిరి రికార్డ్స్ని బద్దలు కొట్టారు షర్మిల. పారా అథ్లెట్స్లో మన దేశానికి తొలి స్వర్ణాన్ని అందించారు షర్మిల. మరి స్వర్ణం గెలిచిన క్షణాన ఆవిడ ఏమన్నారో తెలుసా? ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఆవిడ ఏమన్నారంటే, అమ్మా నీ త్యాగానికి ఇది చిరుకానకంటూ భావోద్వేగానికి గురయ్యారు షర్మిల. తన తల్లికి తన దేశానికి అంకితమిస్తూ చూపులేని తన తల్లి గురించి ఈ విధంగా చెప్పారు. నాకు 2 కళ్ళు ఉన్నాయి, కానీ ప్రపంచాన్ని చూడలేకపోయాను. నా తల్లికి చూపు లేకపోయినా సరే నాలోని ప్రపంచాన్ని నా కళను చూసింది. ఈ పథకం నీ కష్టానిదే అమ్మా అంటూ తల్లికి దేశానికి అంకితమిచ్చిన గొప్ప శక్తిశీలి షర్మిలా ధన్కర్.

0: మంచి వండర్ఫుల్ మెలోడీ కదా. గీత గోవిందం చిత్రానికి సత్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం గోపీ సుందర్, రచన అనంత్ శ్రీరామ్. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక, జనరంజనిలో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా కానీ మీ ఈమెయిల్ ద్వారా కానీ మాతో పంచుకోవచ్చు. లేఖలు పంపవలసిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. మా ఇమెయిల్ అడ్రస్ హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com. HELLO VIVITH BHARATHI HYD @gmail.com. అన్ని క్యాపిటల్ లెటర్స్. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:53. పారా అథ్లీట్ షర్మిలా ధన్కర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. సమస్యలు మనల్ని అశక్తుల్ని చేయవు, మనం ఎంత బలవంతులమో మనల్ని మనకే పరిచయం చేస్తాయంటున్నారు షర్మిల. నిజమే కదా? ఎందుకో సమస్యలు వచ్చినప్పుడు చాలామంది కుంగిపోతూ ఉంటారు, కొంతమంది అయితే ప్రాణత్యాగం వరకు కూడా వెళ్తూ ఉంటారు. కానీ చిన్న చిన్న సమస్యలకే కుమిలిపోయి ప్రాణత్యాగం వరకు వెళుతున్న వారికి షర్మిల ధన్కర్ గారి జీవితం ఒక గొప్ప గుణపాఠం, ఒక గొప్ప ఇన్స్పిరేషన్.

0: లీడర్ చిత్రానికి నరేష్ అయ్యర్, శ్వేతా పండిట్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం మిక్కీ జయమయ్యర్, రచన వేటూరి సుందరమూర్తి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పారా అథ్లీట్ షర్మిలా ధన్కర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. స్టూడియో క్లాక్ల సమయం 2:56 దాటి 40 సెకండ్లు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. జనరంజన్లో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మాకు పంపవచ్చు. లేఖలు పంపవలసిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8, ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఈమెయిల్ అడ్రస్ hello@vividbharatihyderabad@gmail.com. మీకు నచ్చిన పాట కోసం ఇక నుంచి లేఖల ద్వారా, ఈమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: వాట్సాప్ కూడా ఉంటుంది. వాట్సాప్తో పాటు లేఖలు, ఈమెయిల్ ద్వారా కూడా మీరు కోరిన పాటల్ని కోరుకోవచ్చు. ఇక షర్మిలా ధన్కర్, సాధించాలనుకునే పట్టుదల ఉంటే ఎన్ని ఇబ్బందులొచ్చినా విజయాన్ని అందుకోవచ్చు. వైకల్యాన్ని జయించి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఈ శక్తిశీలి షర్మిలా ధన్కర్. ఇంకా ఎన్నో విజయాలు అందుకుని విజేతగా నిలవాలని శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. ఇది ఈనాటి శక్తిశీలి పారా అథ్లీట్, ఇటీవలే స్వర్ణం గెలుచుకున్న షర్మిలా ధన్కర్ గారి గురించి. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇది ఇవాళ్టి శక్తిశీలి. మళ్ళీ మరొక రోజు మరొక కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ పలకరిస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కొద్దిసేపట్లో జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహావిష్కరణ చేస్తారు. తెలంగాణ ఉద్యమకారుల వర్గీకరణ ముసాయిదా, సంక్షేమ విధి విధానాలపై గుర్తింపు కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు నివాసంలో కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుల ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండ్రామ్, మోతే శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. అమరదీపం వేదికగా 16 రోజుల పాటు 13,000 మందికి పైగా ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, జేఏసీలతో జరిపిన సంప్రదింపుల ఆధారంగా రూపొందించిన ముసాయిదా నోట్పై చర్చించారు. తెలంగాణలో ఓటర్ల తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 3,38,00,000 ఓటర్లకు గాను 73,00,000కు పైగా ఓట్లు తొలగించారని ఆరోపించారు. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ను పునః ప్రారంభించినట్టు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు 2026-27 విద్యా సంవత్సరానికి ఈ అవకాశం కల్పించారు. జార్ఖండ్లో విద్యార్థుల 24 రోజుల నిరసనల అనంతరం రాష్ట ప్రభుత్వం జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను రద్దు చేసింది. ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ కూడా రద్దు చేసింది. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై కర్ణాటక వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ నగదు నల్లధనానికి సంబంధించిన క్రిమినల్ కేసులను సకాలంలో దర్యాప్తు చేసి త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది.

ఎన్నికల ప్రక్రియలో నల్లధనం ప్రజాస్వామ్యాన్ని చట్టబద్దమైన పాలనను దెబ్బతీస్తుందని జస్టిస్ సంజయ్ కరాల్, జస్టిస్ ఎన్కే సింగ్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 14 నాటికి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1,000,000 హెక్టార్లకు పైగా నమోదైంది. ఇందులో వరి పంట 379,00,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, నూనె గింజలు 184,00,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వేశారని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రంగారెడ్డి జిల్లాలో హెచ్ఐవీ ఎయిడ్స్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దిశ కార్యక్రమం కింద చేపట్టిన ఈ ర్యాలీని డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ స్వర్ణకుమారి ప్రారంభించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టడీ క్లాక్ లో సమయం 5:05. హలో, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు చాయ్ తో హాయ్ కబుర్లు. ఒక మంచి పాట వింటుంటే మనసుకు ఎంతో హాయ్ కలుగుతుంది. మరి అలాంటి పాటల్ని ఈ పూట మనం విందాం. స్టే ట్యూన్డ్, ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జీ నాగమణి. మన ఇండియన్ కల్చర్లో దాంపత్యానికి ఒక అత్యున్నత స్థానం ఉంది. మన మ్యారేజ్ సిస్టంలో ఇద్దరు వ్యక్తుల్ని కలపడమే కాక ఒక రెండు కుటుంబాలని, ఆ రెండు కుటుంబాల ద్వారా మరికొన్ని ఫ్యామిలీస్, ఇంకా డిఫరెంట్ కల్చర్స్ని కలిపించే ఒక విశిష్ట సంస్కృతి దాగుంది. మరి ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒక్కటే అన్న మాట వినిపిస్తోంది. కానీ పూర్వకాలం నుంచే ఇద్దరు ఒకటే అని భర్తను భార్య గౌరవంగా చూడటం, భార్యని భర్త గౌరవంగా చూడటం మన సంస్కృతిలోనే ఉంది. అందుకే కదా అంటారు భార్యని అర్ధాంగి అని. మరి ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు ఒక స్పెషల్ ఉంది. అదంటే నేను మీకు చెప్పేస్తాను ఛాయ్తో హాయ్ కబుర్లో.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సో నేటి డిజిటల్ యుగంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తప్పుతున్న టైం కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ఫెయిర్గా ఉండటం, ఎమోషనల్ సపోర్ట్ అందించుకోవటం ఇంపార్టెంట్ అని ఆగస్ట్ 18th అంటే ఈ రోజుని నేషనల్ కపుల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. మరి అంత అవసరం ఏంటి అంటే దంపతుల మధ్య ఉండే రిలేషన్ వాళ్ల మానసిక శారీరక ఆరోగ్యం పైన కాకుండా కుటుంబ వ్యవస్థపై, సామాజిక విలువలపై కూడా డిపెండ్ అయి ఉంటుంది. అది మంచైనా చెడైనా సరే. కాబట్టి ఆ విషయాలు మరొక్కసారి గుర్తు చేయడానికే ఈ రోజుని నేషనల్ కపుల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ముందుకు వెళ్లే వాళ్ళని మనం గుర్తు చేసుకుంటూ సక్సెస్ సాధించిన వాళ్ళనే కాదు, సక్సెస్ కోసం నిరంతరం పోరాడుతున్న వాళ్ళని కూడా గుర్తు చేసుకోవడానికి ఈ రోజుని నెవర్ గివ్ అప్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో మీ లైఫ్లో మీరు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మీకు ఎలాంటి అడ్డంకులు, కష్టాలు, బాధలు, అవమానాలు, నిందలు, మనల్ని నిరుత్సాహపరచడానికి ఇలాంటివి ఎలా ఎదురైనా సరే అవేవి పట్టించుకోకుండా మీ లక్ష్యాన్ని సాధించడానికి ముందుకు వెళ్తూ ఉండటమే. విజయం ఏ ఒక్క రోజులోనూ రాదు, కానీ పట్టు వీడకుండా ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు తప్పకుండా మన కోసం వస్తుంది. సో నెవర్ గివ్ అప్.

0: శ్రోతలు ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా ఈ గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ హైదరాబాద్ కోడ్ 040 జత చేసి 2324085852, మరొక నెంబర్ 2324085853, మరొక నెంబర్ 2955592 కాల్ చేసి పైపుడ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా

0: ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. నేను మీ ఆర్జే నాగమణి. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనం తినే ఫుడ్కో లేదంటే టీ కాఫీ లాంటివి తాగేటప్పుడు ఇంకా వాటర్ బాటిల్స్ ద్వారానో ఇలా ప్రతిదీ కూడా ప్లాస్టికే ఎక్కువగా వాడేస్తున్నాం. అంతలా ప్లాస్టిక్ భూతం ప్రపంచాన్ని ఏలేస్తూ మనతో పాటు చుట్టూ ఉన్న పర్యావరణాన్ని పరిసరాల్ని కూడా పాడు చేసేస్తుంది. కొందరిలో వెంటనే బాడీలోకి చేరిపోతున్నాయి ఈ మైక్రో ప్లాస్టిక్స్. దానివల్ల తొందరగా ఎఫెక్ట్ చూపిస్తుంటే మరికొందరిలో ఆలస్యంగా తీవ్ర అనారోగ్యానికి దారితీస్తున్నాయి. అలా శరీరంలోకి చేరే ఈ ప్లాస్టిక్ వలన గుండెపోటు వచ్చే ప్రమాదంతో పాటు మెదడుపై ప్రభావం చూపించి అల్జిమర్స్ కూడా కారణమవుతుందట. అందుకే దీనికి అడ్డుకట్ట వేయడం కోసం సైంటిస్టులు ఒక టాబ్లెట్నైతే కనుగొన్నారు. మరి అదేంటో చెప్పేసుకుందాం ఈ పాట తర్వాత.

0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. జనరంజనిలో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా గాని ఈమెయిల్స్ ద్వారా గాని పంపవచ్చు. లేఖలు పంపవలసిన అడ్రస్ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఈమెయిల్ అడ్రస్ HELLO VIVIDHBHARATIHYD HelloVividaBharati@gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి. గమనిక విన్నారు.
1: అది యుగుల గీతాల మాధుర్యం.

0: సినీ దిగ్దర్శకుల జీవన గమనం, సంగీత సామ్రాట్టుల సాగరం.
1: సుమం ప్రతి సుమం సుమం, వనం ప్రతి వనం వనం, జగం అణు అణున కలకలం, భానోదయ చంద్రోదయ.
0: చిత్రకథల వివరణం, గాయని గాయకుల స్వర నీరాజనం.

0: మధురగీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. శరీరంలో చేరే మైక్రో ప్లాస్టిక్ ని అరికట్టడానికి ఇప్పటి వరకు ఎలాంటి సాధనం కూడా లేదు. కానీ అమెరికాలోని క్వారమ్ ఇన్నోవేషన్స్ అనే ఒక ప్రైవేటు పరిశోధనా సంస్థకు చెందిన సైంటిస్టులు మృత బ్యాక్టీరియాతో ఒక మెడిసిన్ అయితే కనుగొన్నారట. ఈ మెడిసిన్ జీర్ణ వ్యవస్థలోకి వెళ్లి మనం తాగే తినే వాటిలో ఉండే మైక్రో ప్లాస్టిక్స్ ని తన వైపు లాక్కుని రక్తంలో చేరకుండా అడ్డుకుని విసర్జన ద్వారా బయటికి నెట్టేస్తుందట. ఇది సక్సెస్ అయి మరి అందరికీ అందుబాటులోకి వస్తే ప్లాస్టిక్ పైన ఈ మెడిసిన్ ఒక బ్రహ్మాస్త్రం అనే చెప్పొచ్చు. అయితే మరి ఒక మెడిసిన్ అందరికీ ఇన్ని కోట్ల మందికి అందుబాటులోకి రావాలి అంటే దాని వెనక జరగాల్సిన ప్రాసెస్ అయితే చాలా పెద్దది. ఇదంతా జరిగి అందుబాటులోకి రావడానికి దాదాపుగా ఇంకా చాలా సంవత్సరాల టైమే అయితే పట్టచ్చు. కానీ వస్తే మాత్రం ఇదొక మంచి మార్పే.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. దేవిశ్రీ ప్రసాద్. ఈ పేరు తెలియని సంగీతాభిమానులే ఉండరు కదా. యూత్లో అయితే దేవిశ్రీ మ్యూజిక్కి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్కి తగ్గట్టు తన మ్యూజిక్ ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ చేసిన ప్రతి సినిమా మ్యూజికల్గా హిట్టే. సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా ప్రేక్షకుల్లో ఇటు సినీ వర్గాల్లో మంచి పేరుంది. అయితే ఇప్పుడు కొత్త కోణంలో ప్రేక్షకులకి పరిచయం కాబోతున్నారు. మరి ఆ విశేషాలేంటో నేను మీకు చెప్పేస్తాను ఈ పాట తర్వాత.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. బుల్లితెర కమెడియన్ గా ప్రేక్షకులకు పరిచయమై బలగం సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ వేణు ఎల్దండి మొదటి సినిమాతోనే తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక నేపథ్యాన్ని మిళితం చేస్తూ రూరల్ యాక్షన్ డ్రామాగా ఎల్లమ్మ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో పర్షి పాత్రలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా కనిపించనున్నారు ఒక తెలంగాణ గ్రామీణ యువకుడి గెటప్లో. మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి హీరోగా దేవిశ్రీ ప్రసాద్ ప్రేక్షకుల్ని మెప్పించారా లేదా అనేది.

శ్రోతలకు సన్నిహితం విన్నారు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. హైదరాబాద్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ శాస్త్రవేత్త శ్రీ పివి శ్రీకాంత్ గారితో పరిచయం వింటారు రేపటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో. అంశం ఐఎస్ఐ మార్క్ పొందడం ఎలా, నాణ్యతా ప్రమాణాలు తెలుసుకోవడం ఎలా. ఈ అంశంపై పాల్గొంటారు శ్రీ పివి శ్రీకాంత్ గారు రేపటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:10 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆవిష్కరించారు. తెలంగాణను క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. జాతీయ క్రీడా పురస్కారాలు 2025ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డు, ఒకరికి లైఫ్ టైం అర్జున అవార్డు దక్కింది. 5 కోచ్లకు ద్రోణాచార్య అవార్డు లభించింది. రాష్ట్రంలో ఈరోజు, రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, సీతక్క తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ హైటెక్స్లో ఇండియా ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2026ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, తెలంగాణను క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలకు రాష్ట్రం స్వర్గధామం వంటిదని పేర్కొన్న ఆయన, 2035 నాటికి 26,000 మెగావాట్ల సోలార్ సామర్థ్యం, 8,000 మెగావాట్ల విద్యుత్ నిల్వ సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. జాతీయ క్రీడా పురస్కారాలు 2025ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫారసుల మేరకు ఈ అవార్డుల ప్రకటన వెలువడింది. 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డు, ఒకరికి లైఫ్ టైం అర్జున అవార్డు దక్కింది. 5 కో

కోచ్లకు ద్రోణాచార్య అవార్డు లభించింది. పూణేలోని ఆర్మీ పారాలింపిక్స్ నోడ్కు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం దక్కింది. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, హాకీ, రెజ్లింగ్, షూటింగ్తో సహా వివిధ విభాగాల్లో ఈ పురస్కారాలు అందజేయనున్నారు. జాతీయ క్రీడా పురస్కారాలు 2025లో అర్జున అవార్డుకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు ధనుష్ శ్రీకాంత్, గాయత్రి గోపీచంద్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా అభినందనలు తెలిపారు. షూటింగ్లో ధనుష్ శ్రీకాంత్, బ్యాడ్మింటన్లో గాయత్రి గోపీచంద్ సాధించిన విజయాలు తెలంగాణకు, దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. 22A నిషేధిత జాబితా సమస్యపై 24 గంటల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో 4 రిజిస్ట్రేషన్లు చేసినట్టు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు 22A జాబితా అప్లోడ్లో జరిగిన సాంకేతిక పొరపాట్లను ప్రభుత్వం సరిదిద్దుతోందని, సమస్య పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి 15 రోజుల పాటు రోజువారీ దరఖాస్తులు పరిశీలిస్తామని వివరించారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను రాష్టంలోనే నెంబర్1గా చేయాలన్నదే తన ధ్యేయమని, అందుకోసం ప్రభుత్వం తరపున ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు సిద్దంగా ఉన్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో 24 కోట్ల విలువైన రహదారుల నిర్మాణానికి ఈరోజు మంత్రి శంకుస్థాపన, భూమిపూజ చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా నర్వా మండలంలో రైతులకు పంటల రవాణా ఖర్చుల కోసం 22 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, రైతులు పండించిన పంటను మార్కెట్కు తరలించే సమయంలో రవాణా ఖర్చుల భారం తగ్గించేందుకే ఈ ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. కాగజ్ నగర్లో సర్ ప్రక్రియపై బీఎల్ఏలతో నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర గ్రంథాలయాల చైర్మన్ రియాజ్తో కలిసి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నోటీసులు వచ్చిన వారికి సంబంధించిన సమాచారాన్ని అధికారులకు అందించాల్సిన బాధ్యత బీఎల్ఏలపై ఉందన్నారు. మణుగూరు ప్రభుత్వ ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ విద్యార్థుల నూతన ఆవిష్కరణలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి అన్నారు. విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను కమర్షియల్ వెహికల్స్గా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సహాయకారం అందిస్తుందని మంత్రి తెలియజేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో ఎథిక్స్ కమిటీ ప్రాథమిక సమావేశం జరిగింది. టీపీసీసీ అధ్యక్షులు, కమిటీ చైర్మన్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మంత్రి శ్రీధర్బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధుల ప్రవర్తనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడమే కమిటీ లక్ష్యమని మహేష్ గౌడ్ తెలియజేశారు. రాష్టంలో ఈరోజు, రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణ ఉద్యమకారుల వర్గీకరణ ముసాయిదా, సంక్షేమ విధి విధానాలపై గుర్తింపు కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు నివాసంలో కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుల అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మంత్రి పొమ్మన ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మోతే శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. అమరదీపం వేదికగా 16 రోజుల పాటు 13,000 మందికి పైగా ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, జేఏసీలతో జరిపిన సంప్రదింపుల ఆధారంగా రూపొందించిన ముసాయిదా నోట్పై చర్చించారు. గుర్తింపు కార్డులు, ఇంటి స్థలం, పెన్షన్, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ డిమాండ్లతో పాటు జార్ఖండ్, ఉత్తరాఖండ్ తరహాలో చట్టబద్దత, శాశ్వత కమిషన్ ఏర్పాటుపై సూచనలు వచ్చాయి. త్వరలో ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తేనున్నట్టు, సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించనున్నట్టు కమిటీ వెల్లడించింది. స్టేషన్ ఘనపూర్లో మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన 100 మంది నిరుపేద మైనారిటీ మహిళలకు 100% సబ్సిడీతో కుట్టు మిషన్లను అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా

దాచారం గ్రామంలో ఆయిల్ పామ్ తోటను జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆమె, రైతులు సాంప్రదాయ వరి సాగును వీడి ఆయిల్ పామ్ సాగు వైపు రావడం అభినందనీయమన్నారు. మంచిర్యాల వరంగల్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణం పనుల పురోగతి, భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులపై కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సామాజిక సమానత్వం కోసం చేసిన కృషి, ఆశయాలు, పోరాటాన్ని నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అన్నారు. ఈరోజు హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో కల్తీ నెయ్యి ముఠాపై హెచ్ ఫాస్ట్ ఫుడ్ సేఫ్టీ శాఖల అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. మొత్తం 130 ప్రాంగణాల్లో తనిఖీలు నిర్వహించి 36 టన్నుల కల్తీ నెయ్యి, ముడి పదార్థాలు, హానికర రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. పామాయిల్, వనస్పతి, కృత్రిమ సువాసనలు కలిపి అసలు నెయ్యిలా మార్కెట్లోకి వదులుతున్నట్టు గుర్తించారు. తెలంగాణలో ఓటర్ల తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో 3,38,00,000 ఓట్లకు గాను 73,00,000 పైగా ఓట్లు తొలగించారని ఆరోపించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆవిష్కరించారు. తెలంగాణను క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:20. సూపర్ హిట్ సాంగ్స్ వింటారు ఇప్పుడు కార్యక్రమంలో. ముందుగా బెస్ట్ చిత్రం నుండి అనిరుద్ధ్ రవిచందర్ సంగీతాన్ని అందించి జనితాగాంధీతో కలిసి పాడిన పాట శ్రీ సాయి కిరణ్ గీతం.

సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా ఈ గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085852, మరొక నెంబర్ 2324085853, మరొక నెంబర్ 9559 2359 నంబర్లకు కాల్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు. గమనిక విన్నారు. సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట దసరా చిత్రానికి రామ్ మిర్యాల ది గానం చేశారు. కాసర్ల శ్యామ్ గీతానికి సంతోష్ నారాయణన్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. రేపటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో హైదరాబాద్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ శాస్త్రవేత్త శ్రీ పివి శ్రీకాంత్ గారితో పరిచయం ఉంటుంది. అంశం ఐఎస్ఐ మార్క్ పొందడం ఎలా, నాణ్యతా ప్రమాణాలు తెలుసుకోవడం ఎలా. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. ఇప్పుడు సూపర్ హిట్ సాంగ్స్ లో వినబోతున్న పాట గానం గీతం పీరగు మిథున్ ముకుందన్ సంగీతం, చిత్రం కోటబొమ్మాళి ఐపీఎస్.

మీరు వినబోతున్న పాట మ్యాడ్ చిత్రంలోనిది. భీమ్ సిసరేలియో సంగీతాన్ని అందించి వరం కీర్తనతో కలిసి పాడారు కాసర్ల శ్యామ్ గీతం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6:40. వెన్నెల ప్రహచిత కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు.

Hello, dear friends. Welcome to Vanilla Program with me, your RJ Chetan. మన జీవితంలో ఎల్లప్పుడూ వెన్నెలు కురిపించాలంటే మనం కాలుష్యరహితమైన ప్రపంచంలో ఉండాలి. అందుకే ఇవాళ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ గురించి చెప్పబోతున్నాను. జలవాయు మార్పు, పర్యావరణ సంరక్షణ విషయం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఒకటి. పర్యావరణం, జలవాయు మార్పు విషయం మానవత్వ కోసం ఒక ఆదర్శ చిహ్నంగా ఉన్నాయి. ఇందులో మనం చూసే ప్రగతి, ఆకస్మిక కలిగిన ప్రాకృతిక ఆపదలు, జనభావాలు, వికృతులు, ప్రదూషణ, వాతావరణ మార్పులు సంకేతాలు మనం ప్రస్తావించాల్సిన పాఠాలున్నాయి. జలవాయు మార్పు ఒక సమస్య అనగా మన సమాజంలో ఉన్నదని అనుమానించబడుతుంది. పర్యావరణం, జలవాయు మార్పు సమస్యలు భూమి, నీటి, గాలి, వాతావరణాన్ని అనేక విధాలుగా ప్రభావించేవి. ప్రకృతికి వాతావరణ సంరక్షణ ఆదర్శమైన విధానాలు ఉండవు. ఆయా సమస్యలకు కారణాలను గుర్తు చేస్తాయి. వాతావరణంలో మనకు ఉన్న ప్రదూషణం మానవత్వం, ప్రాణుల ఆరోగ్యాన్ని హాని చేస్తుంది. వాతావరణ ప్రదూషణం, గ్లోబల్ వాయిడ్ స్ప్రింగ్, జలవాయు మార్పు, నీటి వాడకం, అవన్నీ ఉత్తర క్రియావలంబన ప్రయత్నాలను అడ్డుకుంది. పర్యావరణ సంరక్షణ మానవత్వం, ప్రాణుల ఆరోగ్యానికి ఎంతో అవసరం. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న భూతంపై ఐక్యరాజ్య సమితి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ వెల్లడించిన ఒక నివేదిక ఆందోళనకరంగా ఉంది. వందేళ్లకోసారి సముద్ర మట్టాలు పెరుగుదలకు కారణమయ్యే విపత్తులు ఈ శతాబ్దం చివరిలో ఆరంభమయ్యే ఏటా సంభవిస్తాయని హెచ్చరించింది. అంతేకాదు, సముద్ర మట్టాల పెరుగుదల ఈ శతాబ్దం అంతా కొనసాగుతాయని పేర్కొంది. ఈ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు మరో 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగితే తీవ్రమైన వడగాల్పులు, సుదీర్ఘ వేసవి, చలికాలం నిడివి తగ్గుతుందని నివేదిక అంచనా వేసింది. ఒకవేళ ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలకు చేరితే తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయం, ఆరోగ్యంపై పెను ప్రభావం తప్పదని హెచ్చరిస్తుంది. ప్రస్తుత భూతాపాన్ని బట్టి 50 ఏళ్లకోసారి నమోదయ్యే తీవ్ర వడగాల్పులు, ఉష్ణోగ్రతలు ఇక నుంచి 10 ఏళ్లకోసారి సంభవిస్తాయని అధ్యయనకర్తలు వివరించారు. ఉష్ణోగ్రతల పెరుగుదల ఇలాగే కొనసాగితే 2030కి లేదా అంతకు ముందే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మార్కును దాటే ప్రమాదం ఉంది. భూతాపం తగ్గడానికి 20 నుంచి 30 ఏళ్లు పడుతుంది అని హెచ్చరించారు. భూతాపంపై నివేదికను మానవాళికి రుధిర సంకేతంగా ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది. సమస్త జీవరాశులు ప్రకృతి ప్రసాదించిన ఆవాసాలు తీవ్ర విపత్తులను ఎదుర్కొంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేదో మామూలు నివేదిక కాదండి. ఇందులో 234 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 3000కు పైగా ఉన్న పేజీల రిపోర్ట్ వీళ్లు ఈ నివేదికలో ఉంచారు. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల భారత్ వంటి దేశాల్లో వడగాల్పులు అధికమవుతాయి. ఫలితంగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. కార్బన్ ఉద్గారాలు పెరిగి గాలి నాణ్యత గణనీయంగా తగ్గిపోతుంది. మిగతా వాటితో పోలిస్తే మన హిందూ మహాసముద్రం త్వరగా ఎక్కువ వేడెక్కుతుంది. వానాకాలంలో భారీ వర్షాలు కురుస్తాయి. 21వ శతాబ్దం చివరి నాటికి భారత్ లో వానాకాలం సుదీర్ఘంగా ఉంటుంది. దేశంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భూమి తేమ కోల్పోయి కరువు పరిస్థితులు అధికమవుతాయని ఈ పరిశోధనలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మంచు కరుగుతుందని, తత్ఫలితంగా సముద్ర మట్టాలు పెరుగుతాయి.

0: తాయని ఈ పరిస్థితి ఇప్పటికే తీవ్రం కావడంతో వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని, వేడిగాలులు, కరువు, తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు అధికమవుతాయని, ప్రకృతి విపత్తులు భవిష్యత్తులో మరింత తరచుగా భీకరంగా సంభవించే ముప్పుందని హెచ్చరించాయి. మంచు కరగడం వల్ల సముద్రంలో నీటి మట్టాలు పెరిగి ఆక్సిజన్ స్థాయిలు తగ్గి అవి మరింతగా ఆమ్లీకరణ చెందుతాయి. ఇదే జరిగితే వందల వేల సంవత్సరాల పాటు కోలుకోలేని నష్టం జరిగినట్టే. ఈ శతాబ్దం మధ్యకాలానికి సముద్ర మట్టాలు 15 నుంచి 30 సెంటీమీటర్ల మేర పెరుగుతాయి. భూమి యొక్క వాతావరణం యొక్క ఉష్ణోగ్రత వేగంగా పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. ప్రజలు శిలాజ ఇంధనాలను కాల్చివేస్తున్నారు. అది ఎక్కువ గ్రీన్ హౌస్ ను ఉత్పత్తి చేస్తుంది. మానవ శక్తి లేకుండా భూమి ఇప్పటికే వివిధ మార్గాల్లో వాతావరణ మార్పులను ఎదుర్కొంది. కానీ ఇప్పుడు ఉష్ణోగ్రత పెరుగుదలకు మానవులు ఎక్కువ బాధ్యత వహిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ వర్షపాత నమూనాల్లో మార్పులకు కారణమవుతుంది. కొన్నిసార్లు గ్లోబల్ వార్మింగ్ కారణంగా కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో ఋతువులు ఎక్కువ కాలం ఉంటాయి. మనం గ్రీన్ హౌస్ వాయువులను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయకూడదు. మన భూమిని మనం కాపాడుకోవాలి. భూమిపై అంతకంతకు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకోవడానికి ప్రపంచం వేగంగా స్పందించాలి. కానీ ప్రపంచం అంటే మరెవరో కాదు, మనమే. మానవుడు గ్లోబల్ వార్మింగ్ ఎలా తగ్గించగలడు అంటారా? భూతాపం తగ్గించడం మన వల్లే సాధ్యం అంటున్నారు ఎక్స్పర్ట్స్. సింపుల్ గా కొన్ని పద్ధతులు చెప్పేస్తాను. ఈ వెనెలా ప్రోగ్రామ్ లో పాటించేయండి. తక్షణం చేయండి లేదా వెనుముప్పు ఎదుర్కోండి. భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రపంచంలోని చాలా మంది ప్రముఖ పర్యావరణవేత్తలు ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారు. భూతాపం పెరిగితే అది తీవ్రమైన కరువు, కారుచిచ్చు, వరదల లాంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేస్తుంది. లక్షలాది మందికి ఆహారం కొరత ఏర్పడేలా చేస్తుంది. భూమి ఉష్ణోగ్రతలు ఆ స్థాయికి చేరుకోకుండా ఉండాలంటే ప్రపంచంలో అందరూ ఎక్కువ కాలం పాటు ఉండే మార్పులు ఇప్పటి నుండే చేయడం చాలా ముఖ్యం. భూమిపై ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటకుండా దాన్ని వేగంగా అదుపు చేయడంలో పౌరులు, వినియోగదారులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. చాలా మటుకు మనం వాహనాలు ఉపయోగించకుండా సైకిల్ లేదా నడిచి వెళ్లడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మనం ఫిట్ గా ఉండొచ్చు, దాంతో పాటు కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా తగ్గించవచ్చు. నగరాల్లో ఎక్కడికి ఎలా వెళ్లినా అనే దారులు మనమే ఎంచుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా ఉపయోగించవచ్చు. మీరు ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించండి. వ్యాపార పర్యటనలు రద్దు చేసుకోవడానికి ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండండి. దానికి బదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ పనులు చేసుకోండి. విద్యుత్ ఆదా చేయండి. చల్లబడ్డానికి ఏసీని ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉంచడం, వేడెక్కడానికి హీటర్లను తక్కువ ఉష్ణోగ్రతలో ఉపయోగించడం వల్ల కూడా చాలా విద్యుత్ ఆదా అవుతుంది. చలికాలాల్లో ఇంట్లో వేడిని కోల్పోకుండా మీ పైకప్పుకి ఫైబర్ లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటితో మరింత రక్షణ కల్పించండి. దానివల్ల విద్యుత్ ఉపకరణాలపై ఆధారపడడం తగ్గుతుంది. ఏమైనా విద్యుత్ పరికరాలను ఉపయోగించినప్పుడు వాటిని స్విచ్ ఆఫ్ చేయడం, ప్లగ్ నుంచి తీసేయండి. ఇవి మీకు చిన్న చిన్న మార్పులుగానే కనిపించవచ్చు, కానీ విద్యుత్ ఆదాకు ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈసారి మీరు బయట ఏదైనా విద్యుత్ పరికరం కొంటున్నప్పుడు దాని ఎనర్జీ ఎఫిషియన్సీ చెక్ చేయండి. కొన్ని అవసరాల కోసం మీరు సోలార్ వాటర్ హీటర్, సోలార్ గీజర్ లాంటివి యూజ్ చేయండి. ఒక స్థిరమైన జీవితం గడిపేలా అందరూ కలిసి చర్చించుకునేందుకు సమావేశాలు ఏర్పాటు చేయాలి. పంటల పద్ధతులు, విద్యుత్ ఆదా చిట్కాలు, రీసైకిల్ ప్రయోజనాలు లాంటి అందరికీ తెలిసేలా షేర్ నెట్వర్క్ గ్రూప్స్ ఏర్పాటు చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలు ఇలాంటి చిన్న చిన్న మార్పులు ప్రతిరోజు పాటిస్తే అది వారి సంక్షేమంపై చాలా ప్రభావం చూపిస్తుంది, అభివృద్ధి స్థిరంగా ఉండేలా చేస్తుంది. భూతాపం తగ్గించడానికి రాబోతున్న తరాలకు మెరుగైన సురక్షితమైన భవిష్యత్తు అందించడానికి సహాయమవుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైరన్మెంటల్ కన్సర్వేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యు ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ వెనెలా. టిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ టైమ్. బై.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: ఇంతవరకు వెన్నెల ప్రాయశ్చిత్త కార్యక్రమం విన్నారు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా ఈ గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు హైదరాబాద్ కోడ్ 040 జత చేసి 232408 మరొక నెంబర్ 2324085 మరొక నెంబర్ 295592 నెంబర్లకు కాల్ చేసి పైపుడ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు. గమనికి విన్నారు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నెలంలో సమయం సరిగ్గా 6:50. సూపర్ హిట్స్ సాంగ్స్ కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు వినబోతున్న పాట ఖుషి చిత్రం నుండి హేషం అబ్దుల్ వహాబ్ గానం చేశారు. శివనిర్వాణ గీతానికి హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851025102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.inని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.
1: సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట మిరాయి చిత్రం నుండి అర్మాన్ మాలిక్ గానం చేశారు. గౌరహరి సంగీతం, కృష్ణకాంత్ గీతం.

శ్రోతల సూపర్ హిట్స్ వింటున్నారు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. జనరంజనిలో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా గాని ఈమెయిల్ ద్వారా గాని పంపొచ్చు. లేఖలు పంపవలసిన మా అడ్రస్ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఈమెయిల్ అడ్రస్ హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com. hellovividhbharatiharatihyd@gmail.com. hellovividhbharatihyd@gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా, ఈమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి. గమనిక విన్నారు. సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ఓజీ చిత్రంలోంది. శృతి రంజని గానం చేశారు. కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని గీతానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ నిరసనల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. మూడేళ్లలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీల తయారీ లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 2005-2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య గాలేలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ 4వ రోజు ఆటలో భారత జట్టు 2వ ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటై శ్రీలంకకు 372 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. నీట్ నిరసనల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. ఇందులో రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ డీజీపీ, మాజీ సీబీఐ డైరెక్టర్ ఉంటారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ వాస్తవాలను నిర్ధారించడంతో పాటు నిరసనకారులైన మహిళలపై లైంగిక వేధింపులు, సోషల్ మీడియా వేధింపుల ఆరోపణలు కూడా పరిశీలిస్తుంది. జూలై 20 పార్లమెంట్ మార్చి నాటి సీసీటీవీ వీడియో ఫుటేజీలను కమిటీకి అప్పగిస్తారు. సీజేపీ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలనే ప్రధానమంత్రి లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాజస్థాన్ బారాన్లో ఈరోజు మంత్రి 1258 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మహిళల స్వయం ఉపాధికి 13461 కోట్లు అందించామని, రాజస్థాన్లో రాజీవిక ద్వారా 32 లక్షల మంది లఖ్పతి దీదీలను తీర్చిదిద్దుతామని చెప్పారు. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989 సవరణకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నేషనల్ పర్మిట్ వ్యవస్థ కింద నడిచే బ్యాటరీ, హైడ్రోజన్ ఫ్యూయల్, సీఎన్జీ ఆధారిత

0: వాణిజ్య వాహనాల ఫిట్నెస్ కాల పరిమితిని మరో 5 ఏళ్లు పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. నేషనల్ పర్మిట్ ప్రక్రియలను సరళీకృతం చేయడం, డిజిటల్ విధానాలను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్రతిపాదన ప్రకారం వాహనదారులు ప్రతి ఏటా కాకుండా ఒకేసారి 5 ఏళ్ల కాల పరిమితికి పర్మిట్ అనుమతి పొందవచ్చు. దీనికోసం 5 ఏళ్లకు 82,500 రూపాయల రుసుముగా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలపై 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు పంపించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఆంధ్రప్రదేశ్లో గ్రామం నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరిగిన రాష్ట కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ఆయన 2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు కృషి చేయాలని, కేంద్ర రాష్ట ప్రభుత్వాల అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం బీజేపీ రాష్ట అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు. జనతా వారధి కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరించి ప్రజలు, యువత భాగస్వామ్యాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉడాయ్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో పాఠశాల పిల్లలకు సంబంధించి 2 కోట్లకు పైగా నిర్బంధ బయోమెట్రిక్ అప్డేట్లను పూర్తి చేసింది. ఇప్పటి వరకు 1.56 లక్షలకు పైగా పాఠశాలల్లో పిల్లలకు నేరుగా ఈ సదుపాయం కల్పించారు. 5, 15 ఏళ్ల వయసు వచ్చినప్పుడు బయోమెట్రిక్ సమాచారాన్ని నవీకరించడం తప్పనిసరి. విద్యార్థులను ప్రోత్సహించేందుకు 7 నుంచి 15 సంవత్సరాల వారికి 1 ఏడాది పాటు రుసుమును మినహాయించారు. బయోమెట్రిక్ నవీకరించకపోతే ప్రభుత్వ పథకాలు, పోటీ పరీక్షల నమోదులో ఇబ్బందులు ఎదురవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2005-2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రస్తుతం దేశంలోని మొత్తం విద్యుత్ సామర్థ్యంలో 50%కి పైగా స్వచ్ఛ ఇంధన వనరుల నుంచే వస్తోందని పేర్కొన్నారు. మానవత్వానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తూ విధానాలు, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యంతో సుస్థిరతను నెలకొల్పాలని పిలుపునిచ్చారు.
1: The impact of climate change, biodiversity loss and pollution, the triple planetary crisis together with growing disaster risk are affecting communities and ecosystems worldwide. These challenges are particularly significant for developing countries where environmental vulnerability is often closely intertwined with broader development priorities including poverty eradication, food security and inclusive growth.
0: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో యాంజియోప్లాస్టీ చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది. అంతకుముందు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నడ్డాను ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. భారత్ సింగపూర్ 4వ విడత మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశం ఎల్లుండి సింగపూర్లో జరుగుతుంది. భారత్ తరపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, సహాయ మంత్రి జితిన్ ప్రసాద పాల్గొంటారు. ఈ పర్యటనలో మంత్రులు సింగపూర్ నేతలతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. నూతన, అభివృద్ది చెందుతున్న రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒక కీలక వేదికగా పనిచేస్తుంది. అమెరికాతో కుదుర్చుకున్న 14 పాయింట్ల అవగాహనా ఒప్పందం కింద తన షరతులన్నీ పూర్తిగా నెరవేరేంత వరకు హార్మోజ్ జలసంధిని మూసి ఉంచుతామని ఇరాన్ తెలిపింది. విదేశీ ఆంక్షల రద్దు, సైనిక చర్యల నిలిపివేతతోనే ఈ జలమార్గాన్ని తెరిచే అంశం ముడిపడి ఉందని టెహరాన్ పేర్కొంది. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాకర్ గాలిబాఫ్ మాట్లాడుతూ, ప్రత్యర్థులు దాడులకు దిగితే తీవ్ర పరాజయాన్ని చవిచూపిస్తామని హెచ్చరించారు. భారత్ శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య గాలేలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో 4వ రోజు ఆటలో భారత జట్టు 2వ ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటై శ్రీలంకకు 372 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్ 66 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచారు.

చేశాడు. ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారతీయ ఆటగాడిగా, ప్రపంచంలో 4వ క్రికెటర్గా పంత్ చరిత్ర సృష్టించాడు. శ్రీలంక బౌలర్లలో అసిధా ఫెర్నాండో 4, ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య 2వ టెస్ట్ ఈ నెల 23 నుంచి కొలంబో వేదికగా జరుగుతుంది. జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, ఈశాన్య ప్రాంతాల్లో కూడా తీవ్ర వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ నిరసనల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. 3 ఏళ్లలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీల తయారీ లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 2005-2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. భారత్, శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య గాలిలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ 4వ రోజు ఆటలో భారత్ జట్టు 2వ ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటై శ్రీలంకకు 372 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:15. ఆరోగ్య జీవనం క్యాన్సర్ అడ్వాన్స్ థెరపీ డాక్టర్ కృపా బజాజ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన క్యాన్సర్ చికిత్సలో ఆధునిక పద్ధతులు, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ కృపా బజాజ్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: ప్రస్తుతము క్యాన్సర్ ఒక మహమ్మారిలా, దాదాపుగా మనం ఏదైనా క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే వేలాది మంది ట్రీట్మెంట్కి రావడం గమనిస్తున్నాము. గతంలో రాచపుండు అని ఏదో చాలా కొంతమందికే క్యాన్సర్ రావడము వినడము, ట్రీట్మెంట్ జరుగుతుందా లేదా అనడం వినేవాళ్ళం. ఈరోజు చూసినట్లయితే చాలా సామాన్యుడికి కూడా క్యాన్సర్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఈ క్యాన్సర్ బారిన పడడానికి గన్న కారణాలు ఏమంటారు?
1: క్యాన్సర్ బారిన పడటానికి రెండు ఉంటాయండి కారణాలు. కొన్ని సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ హార్మ్, అంటే స్వయం కృతాపరాధం అని అంటాం అన్నమాట. సో కొన్ని కొన్ని ఆహార అలవాట్ల పద్ధతులు కాని, కొన్ని వ్యసనాల వల్ల కాని మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి. అవి మనం మార్చుకోవచ్చు యాక్చువల్లీ. ఇంకొకటి రెండోదండి, మనకి మామూలుగా వయసుతో పాటు ఎట్లయితే చర్మంలో చేంజెస్ కానీ లేకపోతే జుట్టులో తెల్లబట్టం కానీ ఎట్లానో మన బాడీలో ఉన్న కణాలు కొంచెం వయసు పెరుగుతున్న కొద్దీ అనుకోకుండా కొన్ని కొన్ని జన్యుపరమైన చేంజెస్ వచ్చేసి సడన్ గా క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది. దాన్ని స్పొరాడిక్ క్యాన్సర్ అంటాం. అంటే ఏ కొంతమంది వస్తారు, మా అమ్మకి లేదు, మా ఇంట్లో ఎవరికి లేదు కానీ నాకు మాత్రం క్యాన్సర్ వచ్చింది, రీజన్ ఏంటి మేడం అని అడుగుతారు. అది ఎందుకు వస్తుందంటే జస్ట్ స్వతహాగా ఆ కణం ఒక లక్షణం అట్లా ఉండి సడన్ గా క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది అన్నమాట. దాన్ని అది వస్తే మనము దీనివల్ల వచ్చింది.

0: దాని వల్ల వచ్చిందని ఒక రీజన్ చెప్పడానికి అవ్వదన్నమాట.
1: ఇదిమిత్తంగా కారణాన్ని వెతుక్కోవడం
0: కష్టం అవుతుంది. ఇంకొన్ని వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి సార్. మన దేశంలో గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ కి మాత్రం 80% ఆఫ్ ద టైమ్స్ హెచ్పివి అని ఒక వైరస్ ఉంటుందండి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని ఉంటుందండి, దాని వల్ల వస్తుందండి. సో ముందు అంతకుముందు సరిగ్గా పీరియడ్స్ టైంలో హైజీన్ మెయింటైన్ చేయకపోవడం కానీ చాలా రకరకాల వాటి వల్ల ఇప్పుడున్న 60s లో ఉన్న జనరేషన్ వాళ్ళందరూ కూడా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కి ఎక్స్పోజ్ అయిన పాపులేషన్ ఉందన్నమాట. వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీనివల్లే వస్తుందన్నమాట. సో దీనికి వ్యాక్సిన్ ఉంది. అలా కాకుండా ఇంకోటి హెపటైటిస్ అనే ఒక లివర్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే క్యాన్సర్ మాత్రం మనం ప్రివెంట్ చేసుకోవచ్చు.
1: చాలా మటుకు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకుని కడుపు నొప్పి కానీ గ్యాస్ కానీ ఈవెన్ చెస్ట్ పెయిన్ కానీ ఆపూటకి గడిపేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కూడా ఒకవేళ తొలి దశలో గుర్తించాల్సిన అంశం కూడా ముదిరి స్టేజెస్ మారిపోయే అవకాశం ఉందంటారా?
0: ఖచ్చితంగా అండి. ఇప్పుడు స్టేజ్ 4 క్యాన్సర్స్ మేము చూసేవన్నీ కూడా వాళ్ళకేదో ఒక వారంలో 2 వారంలో వచ్చేది కాదండి. అవి కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడతా ఉంటారనమాట. కానీ ఏముందిలే ఏముందిలే అనుకుని ఈ పని అయిన తర్వాత వెళ్దాం, దాని తర్వాత చూద్దాం, ఇది కొంచెం అంతకుముందు కూడా ఇంతే వచ్చిందని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏ మనిషి అయినా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కొత్తగా ఏదైనా మార్పు అంటే అనవసరంగా దగ్గు రావడం కానీ, ఎక్కడైనా అనవసరంగా నొప్పి రావడం కానీ, లేకపోతే అనవసరంగా జీర్ణం తగ్గటం కానీ, ఏదైనా మార్పు కొత్తగా ఆయన కనిపిస్తే గనక చేంజ్ వచ్చింది, ఆ చేంజ్ చాలా ఎక్కువ రోజులు ఉంటుందంటే మాత్రం వెంటనే మీరు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మీరు దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం అన్నిటికన్నా ముఖ్యం.
1: అంటే తొలినాళ్లలోనే గనక గుర్తించినట్లయితే
0: క్యూర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. స్టేజ్ 4 అయిపోయిన తర్వాత కేవలం కొన్ని క్యాన్సర్స్ మాత్రమే క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. స్టేజ్ 4 అయిన తర్వాత 80% ఆఫ్ ద క్యాన్సర్స్ క్యూర్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఖచ్చితంగా డాక్టర్ని కలవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం.
1: మొగ్గ దశలోనే తుంచేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఒక నానుడు ఏంటంటే స్టేజ్ 4 క్యాన్సర్ అంటే లైఫ్ క్యాన్సర్ అయిపోయిందనే భావనలోనే ఉంటున్నారు. అయితే ఇది ఎవాల్యుయేషన్ అంటే డయాగ్నోస్టిక్ టెస్ట్ కానీ ఆధునిక పద్ధతులు క్యాన్సర్ ని నిర్ధారించడంలో ఏమేమి ఉన్నాయంటారు?
0: మామూలుగా క్యాన్సర్ కి ఆధునిక పద్ధతులు 2 రకాలు ఉన్నాయండి. ఒకటి ట్రీట్మెంట్ లో చాలా మార్పులు వచ్చాయి, ఇంకోటి ఎవాల్యుయేషన్ లో కూడా మార్పులు వచ్చాయండి. మామూలుగా క్యాన్సర్ గుర్తించే పద్ధతులు కొన్ని ఉంటాయండి. అంటే మామూలుగా మోస్ట్లీ స్కాన్స్ ద్వారా ఉంటుంది, ఇంకోటి ముక్క పరీక్ష బయాప్సీ ద్వారా ఉంటుంది. బేసిక్ ఎవాల్యుయేషన్ టైంలో మాకేం డౌట్ ఉందంటే కనుక దానికి ఖచ్చితంగా ముక్క పరీక్ష చేస్తాం, బయాప్సీ చేస్తాం. ఆ బయాప్సీ చేసిన తర్వాత అది ఏదైనా సరే క్యాన్సర్ నిర్ధారణ అవుతుంది. అడ్వాన్స్డ్ స్కాన్స్ అంటే మామూలుగా మేము రొమ్ముకి సంబంధించిన కానీ పొట్టకి సంబంధించిన కానీ రిజల్యూషన్ అంటే ఇంకా కొంచెం బెటర్ గా కనిపించడానికి వచ్చాయండి. మెయిన్ ట్రీట్మెంట్ లో చాలా మార్పులు వచ్చాయండి. నేను చదువుకునే టైంకి కానీ ఇప్పటికి కానీ చాలా మార్పులు వచ్చేసవి. సో మామూలుగా ఏంటంటే అందరికీ ఎప్పటి నుంచో కొన్ని కొన్ని సంవత్సరాలుగా కేవలం కీమోథెరపీ మాత్రమే వాడుతూ ఉన్నారు. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల్లో రకరకాల ట్రీట్మెంట్లు, టార్గెటెడ్ థెరపీ అని, తర్వాత ఇమ్యూనోథెరపీ అని, ఈ ఇంజెక్షన్స్ రూపంలో ఉన్న ట్రీట్మెంట్లు బాగా హైలీ అడ్వాన్స్డ్ అనమాట. టార్గెట్ థెరపీ అంటే అండి ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ కానీ, లేకపోతే పేగుకు సంబంధించిన క్యాన్సర్ కానీ, లేకపోతే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, చెవు ముక్కుకు సంబంధించిన క్యాన్సర్స్, లేకపోతే గొంతుకు సంబంధించిన క్యాన్సర్స్ కానీ, వాటిలో టార్గెట్ థెరపీ యూజ్ చేసే రోల్ చాలా ప్రబలంగా ఉందండి. ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ కి అయితే అది లిటరలీ మ్యాజిక్. అంటే ఆ క్యాన్సర్ కణం మీద ఏదైతే మనకి ఒక కొన్ని ప్రోటీన్స్ ఎక్స్ప్రెస్ అయి ఉంటుంది, దాన్నే వెళ్ళి అతుక్కొని ఆ క్యాన్సర్ కణాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ట్రై చేస్తుంది. ఇంకోటి ఇమ్యూనోథెరపీ అండి. మామూలుగా మన పాతకాలపు అందరూ చెప్తా ఉంటారు ఇది తీసుకుంటే మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, తీసుకుంటే ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయండి. సో మామూలుగా మన ఒంట్లో ఇన్ఫెక్షన్ వచ్చినా సరే, ఏదైనా కొత్త మార్పు వచ్చినా సరే, ముందు మనది మన రోగ నిరోధక శక్తి మన దాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఏదైనా కూడా వైరస్ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా కానీ
1: డిఫెన్స్ మెకానిజం.
0: సో అట్లా క్యాన్సర్ సెల్ అనేది ఒక కొత్త ప్రోటీన్స్ అన్ని ఎక్స్ప్రెస్ అవుతా ఉంటాయండి. సో అలా క్యాన్సర్ కణాలు అట్లా వచ్చినప్పుడు ఒక రకమైన యాక్టివిటీ వస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ లో. ఆ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివిటీ వచ్చినా సరే క్యాన్సర్ సెల్స్ భలే తెలివైనవండి. అసలు ఆ కణాలు అనేవి మహా తెలివైనవి అనమాట. అది ఎలా ఎలా అది అడ్డుకొని ముందుకు పైకి వెళ్ళాలి అనేదాగా చూస్తుంది, ఎలా పెరగాలి అనేది చూస్తుంది అనమాట. సో ఆ ఇమ్యూనిటీ నాపడానికి రకరకాల ప్రోటీన్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆ ప్రోటీన్స్ ఎక్స్ప్రెషన్ నాపడానికి చేసేది ఇమ్యూనోథెరపీ. అలా చేస్తే ఇమ్యూనోథెరపీ అంటే ఏం లేదండి, మన ఒంట్లో ఉన్న రోగ నిరోధక శక్తి ఎట్లా అయితే దాన్ని చంపాలనుకుంటే దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేసి చంపడానికి ట్రై చేస్తాం.
1: అంటే మన బాడీలో ఉండే డిఫెన్స్ ఫోర్స్, పోలీస్ ఫోర్స్ ని మరింత బలోపేతం చేయడం.
0: ఒకసారి అది బలోపేతం అయిన తర్వాత ఎప్పటికీ అంతే ఉంటుందండి. అది చాలా సంవత్సరాలు ఉంటుంది. అది కొన్ని సంవత్సరాలు మనకి దానివల్ల యూజ్ ఉంటుంది అనమాట.
1: ఒకప్పుడు గతంలో కీమోథెరపీ అంటూ ఇస్తే ట్రీట్మెంట్ లో విపరీతమైన శారీరక మార్పులు, ఆ వేదన జరిగేవని అనేవాళ్ళు. ప్రస్తుతం ఆధునిక పద్ధతిలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయంటారు?
0: కీమోథెరపీ యొక్క ఫార్ములేషన్ లో చాలా పద్ధతులు మారాయండి. కానీ వాస్తవానికి చెప్పాలంటే

0: క్యాన్సర్ అనేది ఒక చోట ఉండదండి, దాని యొక్క కణాలు బాడీ అంతా వెళ్తూ ఉంటాయి అన్నమాట, ప్రతి ప్రతి చోటకి వెళ్తూ ఉంటుంది. అవన్నీ చంపడానికి కీమోథెరపీ అనేది చాలా ముఖ్యమైన ట్రీట్మెంట్. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ మొత్తం అసలు పూర్తిగా ఉండవని చెప్పను, కానీ ఇప్పుడు వచ్చిన కొత్త కొత్త ఫార్ములేషన్స్ కానీ రకరకాల కెమికల్స్ కానీ దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వామిటింగ్ రాకుండా కానీ, లేకపోతే చేతులు కాలు నల్లగా అవ్వకుండా, లేకపోతే పిగ్మెంటేషన్ రాకుండా రకరకాల సపోర్ట్ సిస్టమ్ వచ్చింది.
1: మామూలుగా క్యాన్సర్ పేషెంట్స్ అనగానే తలపైన జుట్టు అంతా రాలిపోతుంది కీమోథెరపీ తర్వాత, అంధవికారంగా తయారవుతారు, జీర్ణాశయ ఇబ్బందులు వస్తాయి, ఇవన్నీ చెప్తుంటారు, వాటిని ఎలా ఎదుర్కొంటున్నారు?
0: మామూలుగా ఇది అన్ని ఎందుకు వస్తాయంటండి, మామూలుగా బాడీలో ఫాస్ట్ గా డివైడ్ అయ్యే కణం క్యాన్సర్ కణం, దాంతోపాటు వేరేవి ఏదైతే ఫాస్ట్ గా డివైడ్ అయితే అవి కూడా ఈక్వల్ గా ఎఫెక్ట్ అవుతాయండి. అంటే జుట్టు, లేకపోతే మన పొట్టలో పైన చర్మం ఎట్లా ఉంటుందో పొట్టలో అంతా కూడా ఒక పూతలాగా ఉంటుంది అన్నమాట, లేయర్ అంటాం. సో అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి, ఎందుకంటే అవి ఫాస్ట్ గా డివైడ్ అవుతూ ఉంటాయి కాబట్టి. అలాగే రక్తకణాలు ఉత్పత్తి చేసే బోన్ మ్యారో కూడా ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. మళ్ళీ అవి నార్మల్సీకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ కీమోథెరపీ జరుగుతున్నప్పుడు జుట్టు పోయినా వాళ్ళకి మళ్ళీ వచ్చేస్తుంది, లేదు నాకు అసలు జుట్టే ఊడకూడదు అనుకుంటే కనుక స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీ అని ఉంటుందండి. అంటే మనకి ఆ లొకేషన్ కి కీమోథెరపీ డెలివర్ అవ్వకుండా మనం చేయొచ్చు అనమాట, స్కాల్ప్ కూలింగ్ మెకానిజం ఉంది, అది చేసుకోవచ్చు. ఇంకో అలాగే రక్తకణాలు తగ్గకుండా ఉండటానికి బూస్టర్ షాట్స్ అంటాం అనమాట, అవి ఇస్తే కనుక రక్తకణాలు తగ్గకుండా ఉంటాయి అనమాట అట్లా. ఇంకా అలాగే మీకు ఈ మ్యూకోస్ లైనింగ్ అంత ఎఫెక్ట్ అవ్వకుండా కొన్ని కొన్ని చిన్న చిన్న సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటాం అనమాట, దానివల్ల బెనిఫిట్ కొంత ఉంటుంది. ఏదేమైనా ఇదంతా కూడా కరోనా టైంలో మాస్క్ ఎట్లయితే 6 నెలలు పెట్టుకున్నామో కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా కేవలం కొన్ని నెలలు మాత్రమే ఉంటుందండి, తర్వాత అన్ని ముందులాగా మామూలుగా వచ్చేస్తుంది అంత.
1: అంటే అది కలగజేసే లాభాన్ని బేరేజ్ వేసుకున్నట్లయితే చిన్నపాటి డిస్కంఫర్ట్ అని కొంతకాలం భరించిన మేజర్ సమస్య నుంచి బయటపడతామన్న భావనతో ముందు.
0: ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అండి.
1: డాక్టర్ గారు, అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉండే క్యాన్సర్ కి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇప్పుడు ఆధునిక వైద్యంలో అవైలబుల్ ఉందంటారు?
0: అడ్వాన్స్ స్టేజ్ ట్రీట్మెంట్ కంటే ఏదైనా క్యాన్సర్ కి టార్గెటెడ్ థెరపీ అని చెప్పి చెప్పానండి. అవి కొన్నిసార్లు టాబ్లెట్ రూపంలో ఉండొచ్చు, లేకపోతే ఇంజెక్షన్ రూపంలో ఉండొచ్చు అండి. సో అవి కాకుండా కీమోథెరపీ ఎప్పుడైనా సరే ఒక బ్యాక్ బోన్ గా వర్క్ అవుతుందండి. అది పూర్తిగా తీసేసాము, ఇప్పుడు మనం 2024లో ఉన్నాం, అసలు కీమోథెరపీ మాటే మాట్లాడదని అంటానికి లేదు. ఎక్కడ ఇవ్వాలో అక్కడ కీమోథెరపీ ఇస్తాము, అవసరమైన చోట్ల కీమోథెరపీ ఒమిట్ చేసి బెనిఫిట్ వీళ్ళకి ఎక్కువ ఉందనుకుంటే కనుక టార్గెట్ థెరపీ ఇంజెక్షన్ రూపంలో కానీ లేకపోతే టాబ్లెట్ రూపంలో కానీ ఇస్తామండి. ఇందాక నేను మాట్లాడిన ఇమ్యూనోథెరపీ అనేది కొన్ని క్యాన్సర్లో చాలా మంచి రిజల్ట్ ఉందన్నమాట. ఏదైతే బెనిఫిట్ ఎక్కువ వస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా ఇమ్యూనోథెరపీ కూడా ఆఫర్ చేస్తామండి. కీమోథెరపీ 80% స్టేజ్ 4 క్యాన్సర్స్ కి అవసరం అవుతుంది. బట్ కాదా, ఎవరికైతే మనకి కొన్ని దీనికి కీమోథెరపీతో పాటు జోడించి టార్గెట్ థెరపీ ఇవ్వాలా, కీమోథెరపీతో పాటు జోడించి ఇమ్యూనోథెరపీ ఇవ్వాలా, లేకపోతే కేవలం అవే ఇవ్వాలా అనేది పేషెంట్ నుంచి పేషెంట్, క్యాన్సర్ నుంచి క్యాన్సర్, ఒకే అవయవం ఉన్నా సరే దానిలో రకాలు ఉంటాయి అన్నమాట, రకాన్ని బట్టి మేము డిసిషన్ తీసుకుంటాం అన్నమాట.
1: డాక్టర్ గారు, ఆరోగ్యం అంటే కేవలం శారీరకమే కాదు మానసికంగా కూడా అంటారు కదా. క్యాన్సర్ అని నిర్ధారించబడిన తర్వాత సమాజంలో ఒక స్టిగ్మాకి గురవుతుంటారు, అటు కుటుంబంలోనూ అలాగే బయట సమాజంలోనూ కూడా ఒక రకమైన వివక్షకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారి పట్ల సమాజం కానీ కుటుంబ వ్యవస్థ ముఖ్యంగా ఎలా ఉండాలంటారు?
0: సో కుటుంబం వాళ్ళు ఫస్ట్, చాలా మంది కుటుంబాలు ఇప్పుడు ముందులా లేదండి, ఒకప్పటికి ఇప్పటికి చాలా మార్పు ఉందన్నమాట. క్యాన్సర్ వచ్చిందంటే చదువుకునే వాళ్ళు మాత్రం ఇప్పటికీ చూస్తున్నాం అట్లా, ముట్టుకుంటే వస్తుందా లేకపోతే అంటుకుంటే వస్తుందా, పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చా ఇట్లా అడుగుతూ ఉంటారనమాట. వాళ్ళకి మేము చెప్తాం చిన్నపిల్లల దగ్గర ఉండొచ్చండి, ఏమీ కాదు ఇట్లా అని చెప్పి చెప్తాం. కానీ కొంతమంది, నేను మొన్న ఒక కపుల్ ఉన్నారండి, వాళ్ళ ఆమెడికేమో రొమ్ము క్యాన్సర్, కీమోథెరపీస్తే జుట్టు అంతా ఓడిపోయింది అని ఆయన కూడా గుండు కొట్టించుకున్నాడు అనమాట.
1: మోరల్ సపోర్ట్
0: అందరం ఒకటి, అతనే కాదు వాళ్ళ పిల్లలిద్దరు కూడా కొట్టించుకున్నారు, ఆడపిల్లలు మళ్ళీ. సో అట్లా ఫ్యామిలీ ఇప్పుడు అంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అందరూ కూడా బాగా కలివిడిగా ఉండటం, చాలా బాగా అంతా సపోర్ట్ చేయడం, సిస్టమ్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఆడవాళ్ళు రొమ్ము క్యాన్సర్ అనేది 30 ఆడవాళ్ళు ఒకరికి వచ్చే స్టేజ్కి వెళ్తా ఉంది, అర్బన్ పాపులేషన్ ఎస్పెషల్లీ 1:30కి వెళ్ళిపోతా ఉందండి, అంత ఎక్కువ అవుతా ఉందన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే మనకి ఫ్యామిలీస్ లో మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తే దానివల్ల ఏమీ కాదు, ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ ఉండవు, మీరు ఇట్లా ఇట్లా మాట్లాడే ఒక చిన్న మాట చెప్తే ఇప్పుడు అందరూ కూడా చాలా, ఈవెన్ కొంచెం చదువుకున్న వాళ్ళు కూడా చాలా సపోర్టివ్ గా ఉంటున్నారు.
1: డాక్టర్ గారు, ఆహారం పట్ల ఏ రకమైన శ్రద్ధ వహించాలంటారు క్యాన్సర్ పేషెంట్స్?
0: వాళ్ళకి గర్భం దాల్చిన ఆడవాళ్ళు ఎట్లయితే ఫుడ్ తింటే తర్వాత రికవరీ అంత ఫాస్ట్ గా అవుతుందో, క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో కూడా ఆహారపు అలవాట్లు కానీ లేకపోతే నీరు తీసుకునే పద్ధతి విధానం కానీ, దానివల్ల వాళ్ళకి ట్రీట్మెంట్ అయిపోయి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గటం కానీ, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ బాడీ రికవరీ కానీ చాలా ఆధారపడి ఉంటుందండి. ప్రోటీన్ ఇంటెక్ ఎక్కువ ఉంటే బాడీకి రిపేర్ కానీ స్ట్రెంత్ కానీ ప్రాపర్ గా ఉంటుంది. సో హై ప్రోటీన్ డైట్ తో పాటు ఫ్రెష్ ఫ్రూట్స్, జ్యూసెస్ ఇవన్నీ కొంచెం, అంటే ఒకేసారి ఎక్కువ వాళ్ళు తినలేరు కాబట్టి కొంచెం ఎక్కువ సార్లు తీసుకోమని చెప్పి చెప్తామండి. మరీ ముఖ్యంగా నీరు మాత్రం ఖచ్చితంగా 4 లీటర్లు తీసుకోమని చెప్పి చెప్తాము. సో ఈ

0: జాగ్రత్తలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి స్ట్రెస్ చేస్తాం. అలా కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే క్యాన్సర్ నుంచి క్యాన్సర్ కి కొంచెం మారుతూ ఉంటుంది. సో ఆ చిన్న చిన్న మార్పులు కొంచెం ఇది తినకపోకుండా ఉంటే మంచిదని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఫర్ సపోజ్ బ్లడ్ క్యాన్సర్స్ వాళ్ళకి ఫ్రూట్స్ అవన్నీ ఒక నెల ఆపేయమని చెప్తాం అనమాట. అట్లా
1: డాక్టర్ గారు, మన భారతీయ సంస్కృతిలో చాలా కాలం నుంచి యోగా కానీ మెడిటేషన్ కానీ ధ్యాన పద్ధతులు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఈ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఏ రకమైన ఉపశమనం కలిగిస్తాయి?
0: అసలు చాలా మంచి ప్రశ్న అడిగారండి మీరు. మామూలుగా మనం అంతకుముందు పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి అబ్సల్యూట్ గా ఫాలో అయితే ఆ మెంటల్ స్ట్రెస్, మీరు ఏవైతే అడిగారు, మెంటల్ స్ట్రెస్ గురి కాకుండా ఉంటారనమాట. బాడీలో ఉన్న ఇంబాలెన్స్ వల్ల కానీ లేకపోతే హార్మోన్ చేంజెస్ వల్ల కానీ మూడ్ డిస్టర్బెన్స్ రావడం చాలా ఎక్కువ ఉంటుందండి. ఆ కొంచెం సేపు యోగా కానీ కొంచెం సేపు ప్రాణాయామం కానీ చేస్తుంటే చాలా తేలికగా ఉంటారన్నమాట. సో అది చేయటం చాలా ఇంపార్టెంట్.
1: చివరిగా ఒక ప్రశ్న డాక్టర్ గారు, ఈ క్యాన్సర్ పట్ల ఒక రకమైన స్టిగ్మా సొసైటీలో డెవలప్ చేశారు. ఎవరింట్లో నిన్న క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడంటే చివరికి సంబంధాలు

0: చేస్తుంటే చాలా తేలికగా ఉంటారన్నమాట. సో అది చేయటం చాలా ఇంపార్టెంట్.
1: చివరిగా ఒక ప్రశ్న డాక్టర్ గారు, ఈ క్యాన్సర్ పట్ల ఒక రకమైన స్టిగ్మా సొసైటీలో డెవలప్ చేశారు. ఎవరింట్లో నిన్న క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడంటే చివరికి సంబంధాల విషయంలో కూడా వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్లి చేసుకోవడానికి కూడా వెనకాడుతున్నారు. ఇది నిజంగా జన్యుపరంగా వచ్చే అవకాశం ఉందంటారా? ఫ్యామిలీ హిస్టరీలో ఒకళ్ళు క్యాన్సర్ ఉన్నంత మాత్రాన ఆ ఫ్యామిలీలో ఎఫెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎంత ఉంటాయి? ఈ రకమైన ఒకవేళ అపోహ అయితే ఎలా తొలగించాలంటారు?
0: సో వంశపారంపర్యంగా జన్యుపరమైన సమస్య వల్ల వచ్చే క్యాన్సర్లు, ఇప్పుడు 100 మంది క్యాన్సర్ పేషెంట్ తీసుకుంటే దానిలో కేవలం 10-15% మందికి మాత్రమే ఉంటుందండి. తరతరాలుగా ఎఫెక్ట్ అవుతున్నారు అంటే గనక అప్పుడు కొన్ని బ్లడ్ టెస్ట్ లో ఆర్డర్ ఇస్తామండి. దాన్ని జీన్స్ టెస్ట్ అంటాం అనమాట. హై రిస్క్ జీన్స్ ఉన్నాయని చెక్ చేస్తాం అనమాట. ఆ హై రిస్క్ జీన్స్ ఉంటే గనక కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. పెళ్లి సంబంధాలు ఆపుకోవాల్సిన అవసరం అట్లాంటిది ఏమీ లేదు. సో ఎవరికైనా జీన్స్ సమస్య ఉందని వాళ్ళు తెలుసుకుంటే గనక వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. చాలా ఆధునిక పద్ధతులు ఉన్నాయండి. ఇప్పుడు స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ కొంచెం స్ట్రిక్ట్ గా ఫాలో అవుతా ఉంటే లైఫ్ స్పాన్ అనేది ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
0: థ్యాంక్స్ అండి.

0: మీరింత వరకు ఆరోగ్య జీవనం క్యాన్సర్ అడ్వాన్స్ థెరపీ డాక్టర్ కృపా బజాజ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
0: రేపటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో హైదరాబాద్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ శాస్త్రవేత్త శ్రీ పివి శ్రీకాంత్ గారితో పరిచయం, ఐఎస్ఏమార్క్ పొందటం ఎలా, నాణ్యతా ప్రమాణాలు తెలుసుకోవటం ఎలా, ఈ అంశం గురించి హైదరాబాద్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ శాస్త్రవేత్త శ్రీ పివి శ్రీకాంత్ గారు సూచనలిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:30. పాటతో ప్రయాణం. ముందుగా వినబోతున్న పాట బంగారం చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, అనురాధ శ్రీరామ్ పాడారు. భువనచంద్ర గీతానికి విద్యాసాగర్ సంగీతం.

0: పాటతో ప్రయాణం వింటున్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా ఈ గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు హైదరాబాద్ కోడ్ 0400 జత చేసి 2324 0852, మరొక నంబర్ 2324 0853, మరొక నెంబర్ 2955059923 నెంబర్లకు కాల్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు. గమనిక విన్నారు. పాటతో ప్రయాణంలో ఇప్పుడు వినబోతున్న పాట గజని. చిత్రంలోనిది హరీష్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీ పాడారు. వెన్నెల కంటి గీతానికి హరీష్ జయరాజ్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. జనరంజనిలో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా గాని ఇమెయిల్ ద్వారా గాని పంపొచ్చు. లేఖలు పంపవలసిన అడ్రస్ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఇమెయిల్ అడ్రస్ హలో వివిధ భారతి hvd@gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా లేదంటే ఈమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి. గమనిక విన్నారు. పాటతో ప్రయాణంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట రణం చిత్రంలోనిది. టిప్పు అనురాధ శ్రీరామ్ పాడిన పాట. భాషాశ్రీ గీతానికి మణిశర్మ సంగీతం.

0: జమ్మా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పాటతో ప్రయాణంలో చివరిగా వినబోతున్న పాట కార్తీక్ కారుణ్య మాలతి హరిణి పాడిన పాట. సైనికుడు చిత్రంలోనిది. వేటూరి గీతం హారిస్ జయరా సంగీతం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బహుజనుల హక్కుల పోరాటంలో పాపన్న గౌడ్ వీరుడని కొనియాడారు. ట్యాంక్ బండ్కు వచ్చే ప్రతి పర్యాటకుడికి స్పష్టంగా కనిపించేలా ఈ స్థలాన్ని తానే స్వయంగా ఎంపిక చేశానని తెలిపారు. జాతీయ క్రీడా పురస్కారాలు 2025లో అర్జున అవార్డుకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు ధనుష్ శ్రీకాంత్, గాయత్రి గోపీచంద్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా అభినందనలు తెలిపారు. షూటింగ్లో ధనుష్ శ్రీకాంత్, బ్యాడ్మింటన్లో గాయత్రి గోపీచంద్ సాధించిన విజయాలు తెలంగాణకు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ నెల 25న నిజామాబాద్లో నేషనల్ టెర్మరిక్ బోర్డు నిర్వహించే పసుపు మార్కెట్ లింకేజీ కార్యక్రమం, సునహరి మిట్టి అభియాన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, టెర్మరిక్ బోర్డు చైర్పర్సన్ పల్లె గంగారెడ్డి లోక్భవన్లో కలిసి ఆహ్వానించారు. తెలంగాణను క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. హైదరాబాద్ హైటెక్స్లో ఇండియా ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2026ను ఈరోజు ప్రారంభించారు. 22A నిషేధిత జాబితా సమస్యపై 24 గంటల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో 4 రిజిస్ట్రేషన్లు చేసినట్టు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు 22A జాబితా అప్లోడ్లో జరిగిన సాంకేతిక పొరపాట్లను ప్రభుత్వం సరిదిద్దుతోందని వివరించారు. నీట్ నిరసనల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. ఇందులో రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ డీజీపీ, మాజీ సీబీఐ డైరెక్టర్ ఉంటారు. 3 ఏళ్లలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలనే ప్రధానమంత్రి లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని

ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. నారాయణపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్తో సహా 20కి పైగా జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని పసుపు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మస్తే మజా వింటున్నారు. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మన దేశంలో మనమువ్వనెల జెండా రెపరెపలాడుతూ ఎగిరిందంటే చూసే మనందరికీ ఎంతో గర్వకారణంగా అనిపించింది. మన జెండా మన దేశంలో ఎగరటం కామన్ విషయమే. అదే వేరే దేశాల్లో మన జాతీయ జెండా రెపరెపలాడుతూ ఎగిరిందంటే అబ్బా, ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది కదా. అలా మన జాతీయ జెండా మొన్న ఆగస్టు 15న వేరే దేశంలో కూడా రెపరెపలాడుతూ ఎగిరి హాట్ టాపిక్గా మారి గిన్నిస్ రికార్డ్ సాధించింది. మరిది ఎక్కడ జరిగింది, ఎలా అనేది మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

మస్తి మజా వింటున్నారు. భారత 80వ స్వాతంత్ర వేడుకలను ఊరు వాడ పల్లె పట్టణం అనే తేడా లేకుండా మన దేశంలో జరుపుకోవటమే కాదు, అమెరికాలో కూడా గ్రాండ్ గా నిర్వహించారు. న్యూజెర్సీలోని పర్సిపని వెటరన్స్ మెమోరియల్ పార్క్ లో 1300 కంటే ఎక్కువ అమెరికా జాతీయ జెండాలతో 250 అంకె రూపంలో ఏర్పాటు చేసి దాని చుట్టూ మన భారతీయ జెండాల్ని ఉంచారు. లార్జెస్ట్ ఫ్లాగ్ పోల్ నెంబర్గా గిన్నిస్ రికార్డ్ సాధించింది.

మస్తి మజా వింటున్నారు. ఆకాశంలో ఒక్కసారిగా ఎగిరిన 38 దేశాలకు చెందిన జాతీయ జెండాలు. ఈ నెలలోనే రీసెంట్గా దుబాయ్లోని లిబియాలో 65 మంది స్కై డైవర్స్ చేసిన సాహస విన్యాసం. మరి ఆ విన్యాసం ఏంటి? ఆ విన్యాసానికి ఎందుకింత స్పెషల్? మాట్లాడుకుందాం మస్తి మజాలో.

మస్తి మజా వింటున్నారు. ఇంతకీ ఆ సాహస విన్యాసం ఏంటంటే, ఒకేసారి విమానం నుండి 65 మంది స్కై డైవర్లు జాతీయ జెండాలతో కిందకి దూకటం. అందులో 3 కూడా మరి ఇండియన్ ఫ్లాగ్సే. వీటిని కేరళ, ఉత్తరప్రదేశ్, బీహార్కి చెందిన ఇండియా స్కై డైవర్లు ప్రదర్శించడం విశేషం. అయితే ఈ సాహసానికి రీసెంట్గా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. నిజంగా ఇదైతే అద్భుతమైన సాహసమే అని చెప్పాలి.

మస్తే మజా. మీరింతవరకు విన్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం సరిగ్గా 8:30. నేటి ఏకచిత్ర గీతాల్లో 2001లో విడుదలైన నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి పాటల్ని వింటారు. సంగీతం కోటి.

నేటి ఏకచిత్ర గీతాల్లో నువ్వు నాకు నచ్చవు చిత్రం నుంచి పాటలు వింటున్నారు సంగీతం కోటి. కొన్ని సినిమాలు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి, అలాంటి సినిమాల్లో నువ్వు నాకు నచ్చవు ఒకటి. ఎన్నిసార్లు చూసినా విసుగనిపించదు సరికదా, చూసిన ప్రతిసారి ఓ కొత్త అనుభూతినిచ్చే సినిమా ఇది. 2001 సెప్టెంబర్ 6లో విడుదలైన ఈ సినిమా వచ్చే నెల సెప్టెంబర్ 6కి 25 ఏళ్లు చూస్తుండగానే కంప్లీట్ చేసుకోనుంది.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఏకచిత్ర గీతాల్లో నువ్వు నాకు నచ్చో చిత్రం నుండి పాటలు వింటున్నారు. సంగీతం కోటి. మొదటి సినిమా నువ్వే కావాలితోనే జాతీయ పురస్కారం, ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డుని అందుకుని హిట్ డైరెక్టర్గా పేరు పొంది, రెండవ సినిమా నువ్వు నాకు నచ్చావుతో పెద్ద డైరెక్టర్ల లిస్టులోకి చేరారు కె విజయభాస్కర్. 57 కేంద్రాల్లో 100 రోజులు, 3 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శించబడింది ఈ సినిమా. ఆల్ టైమ్ రికార్డుని సొంతం చేసుకుంది.

ఏకచిత్రగీతల్లో గీతాల్లో 2001లో విడుదలైన నువ్వు నాకు రచ్చో చిత్రం నుండి పాటలు వింటున్నారు సంగీతం కోటి. 85 రోజుల్లో పూర్తి చేసిన ఈ సినిమా 3 గంటల 14 నిమిషాల డ్యూరేషన్ ఉన్నా కూడా థియేటర్కు వచ్చి ప్రేక్షకుల్ని కదలకుండా చేసింది. అయితే ప్రివ్యూ చూసినప్పుడు ఇంతసేపంటే ఆడియన్స్ చూడరు, కట్ చేసేయండి అని చెప్పి సుహాసిని గారు గోల చేశారంట. అయినా కూడా స్రవంతి కిషోర్ గారి కథ మీద నమ్మకంతో ఒక్క సీన్ని కూడా డిలీట్ చేయలేదు. మరి త్రివిక్రమ్ గారి పంచ్ డైలాగ్స్ తోడైతే కామెడీ టైమింగ్కి హిట్ కాకుండా ఎలా ఉంటుంది చెప్పండి.

ఏకచిత్ర గీతాల్లో నువ్వు నాకు నచ్చో చిత్రం నుండి పాటలు వింటున్నారు. సంగీతం కోటి. మొదటి సినిమా తరుణ్తో తీసి హిట్ అయింది కాబట్టి ఆ సెంటిమెంట్తో ఈ సినిమా కూడా తరుణ్తోనే తీయాలని డైరెక్టర్ అనుకున్నప్పటికీ ఈ సినిమా కథ ప్రకారం కామెడీ టైమింగ్ ఉండటంతో వెంకటేష్ గారికి అదృష్టం దక్కింది. మరి అలాగే హీరోయిన్ విషయంలో త్రిష గజాల అనుకున్నప్పటికీ కూడా అప్పుడే కొత్తగా హిందీ సినిమాలో తళుక్కుమన్న ఆర్తిని చూసి ఫైనల్ చేసేసుకున్నారు. మరి తండ్రి పాత్ర కూడా నాజర్ అనుకున్నారు, కానీ ప్రకాష్ రాజ్ గారినే మరి ఈ చిత్రానికి తీసుకోవడం జరిగిందనమాట.

ఏకచిత్ర గీతాల్లో నువ్వు నాకు నచ్చో చిత్రం నుండి పాటలు వింటున్నారు. సంగీతం కోటి. ఈ సినిమాని దాదాపుగా అందరూ చూసే ఉంటారు కదా. ఈ సినిమా వాటర్ వరల్డ్లో బ్రహ్మానందం క్యారెక్టర్ అనుకోలేదట, కానీ మన విక్టరీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు నవ్వుల వర్షం కురిపించే సీన్స్ని యాడ్ చేశారు వాటర్ వరల్డ్లో. కోటి అందించిన పాటలు ఇప్పటికీ అప్పటికీ ఎవర్గ్రీనే. ఒక్కొక్కళ్ళు అయితే 2-3 సార్లు ఈ సినిమాని చూశారంటే అతిశయోక్తి కాదు. మరి కుటుంబం అంతా కూడా వచ్చి

0: నేటి ఏకచిత్ర గీతాల్లో నువ్వు నాకు నచ్చవు చిత్రం నుండి పాటను విన్నారు. సంగీతం కోటి, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 9:02.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు సినీ గీతాలు విందాం. ముందుగా గ్యాంగ్ లీడర్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన పాట పప్పిలహరి సంగీతం.

సినీ గీతాలు వింటున్నారు శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా ఈ గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు హైదరాబాద్ కోడ్ 0400 జత చేసి 23240852 23240852 39555 నంబర్లకు కాల్ చేసి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు. గమనిక విన్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ముద్దల మావయ్య చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేశారు. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహదేవన్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 10 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ వింటారు.

బాలల కార్యక్రమాలు, బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతి వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. తనకేం తెలియదు అంటూనే, పల్లెటూరు పిల్లనంటూనే పట్టణంలో చదివి ఏం చేయాలో తెలియక బాధపడే వాళ్ల గురించి చర్చిస్తుంటే, నాకా మాత్రం తెలీదా, నేనొక రైతుబిడ్డని, అన్నదాతని అంటూ తన ఆత్మగౌరవాన్ని పాటగా తెలియజేస్తున్న ఈ తొలితరం గేయం జై జవాన్ చిత్రంలో ఘంటసాల పి. సుశీల, కొసరాజు రచన, ఎస్. రాజేశ్వరరావు సంగీతం.

కోడెవయ చిన్నవాణి చోడు కోతి ఉన్నవాణి చదువు ఉంది సరదా ఉంది సంపాదించే ఛాన్సు ఉంది తల్లి తండ్రి కాదన్నా నిన్ను పెళ్లి ఆడే దమ్ము ఉంది కోడె వయసు చిన్నవాణి జోడు కోరి ఉన్నవాణి.

ఆట పట్టించే ఎకతాయికి దొరికిపోతే ఇంకా చెప్పేందుకేముంటుంది? సింహం కుందేలుకు దొరికేసిందంటమే. కత్తుల బోన్లో కాలు పెట్టాడని రాకరాక వచ్చిన అతిథిని ఆట పట్టిస్తున్న రచయిత గీతం. అలీబాబా 40 దొంగల చిత్రంలో పి సుశీల, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఘంటసాల.

ప్రేయసి ప్రియుల కలయికని భగవంతుడు భక్తుడు కలయికగా భావించి గతంలో జావళీలుండేవి. అయితే సినిమాలోనూ అదే ధోరణిలో జావళిలాంటి గీతాలొచ్చాయి. రాత్రి తెల్లవారితే జనసంచారం పెరుగుతుంది గనక తన మధుర భావాన్ని పాటగా పదిలిపరుస్తూ పాడుతున్న జావళిలాంటి అలనాటి సంగీత దర్శకుల గీతం. అమ్మకోసం చిత్రంలో పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఆది నారాయణరావు సంగీతం.

కష్టం నష్టం బాధ భవసాగరం ఇవన్నీ ఎదురవగానే మనసులో భగవంతుడు ఎదురవుతాడు. ఎవరికి ఎన్ని కష్టాలిచ్చినా ఆశ్రిత జన పాలకుడైన గొప్ప గుణం ఉండే భగవంతుణ్ణి నమ్మి నాశనం లేకుండా చేయమని కోరుకుంటూ ఉంటారు భక్తులు. ఆ నమ్మికతోనే అలనాటి భక్తిరస ప్రధాన గీతాలు కూడా ఉండేవి. దేవాంతకుడి చిత్రంలో కె. రఘురామయ్య పాడిన పాట, ఆరుద్ర రచన అశ్వర్ధామ సంగీతం.

రూపం కన్నుని చెదిరిస్తే ఆ రూపం మదిలో చేరి గిలిగింతలు పెడుతుంది, మనసును చెదిరింపచేస్తుంది. అక్కడి నుండి పుట్టిన విరహం వేగలేని బాధగా వేదనని ఇస్తే ఆ ఆవేదనని తన వగలెరిగిన చెల్లునికి తెలియచేయమంటూ ఇష్టసఖికి కళ్యాణ రాగఛాయలలో నివేదిస్తున్న గీతం. నర్తనశాల చిత్రంలో పి. సుశీల పాడిన పాట. సీనియర్ సముద్రాల రచన, సుసర్ల దక్షిణామూర్తి సంగీతం.

అందం ఒక వెలుగులాంటిది. అది అలరారిని కొద్దీ అలరిస్తూనే ఉంటుంది. ఆ సోయగపు తీయని అనుభవం దేవుని పరిచయంతో పోలుస్తూ లోకాన్నే దివ్య ప్రేమ మందిరంగా, సుధామందిరంగా భావిస్తూ ఓ మధుర గాయకుని అజరామర గేయం. మనోరమ చిత్రంలో తలత్ మహమ్మద్ పాడిన పాట, సీనియర్ సముద్రాల రచన, రమేష్ నాయుడు సంగీతం.

ప్రేమలో తన పర భేదం ఉండదంటారు. అంతా ఒకటే. ఎవరేమనుకున్నా, ఎవరు ఏమన్నా, తమ బంధం జన్మ జన్మలదని, ఇంకా చెప్పాలంటే యుగయుగాల బంధం అంటూ మనసు విరితోటలో పూసిన కోరికలే తలంబ్రాలుగా ఓ ప్రణయ గీతం. అగ్నిపరీక్ష చిత్రంలో ఘంటసాల పి సుశీల, ఆరుద్ర రచన ఆదినారాయణరావు సంగీతం.

భార్యాభర్తల్లో ఎవరెవరికీ తక్కువ కాదు. భర్తను చూసుకోవటం భార్య ధర్మమని, ఆమెను ఆనందంగా ఉంచటం భర్త ధర్మమని ఆ కాలంలో భావించేవారు. వేడని జతగా, కూరిమి జంటగా, మాసిపోని ప్రేమతో, విలాసాలతో, సుఖాలతో, సరాగాలతో జీవితాలు సాగిపోయేవి అంటున్న ప్రబోధగీతం. శాంతి నివాసం చిత్రంలో ఘంటసాల పి సుశీల, సీనియర్ సముద్రాల రచన ఘంటసాల వెంకటేశ్వరరావు, సంగీతం.

ప్రేమ కోసం జీవిస్తూ, రూపాన్ని భావిస్తూ, కణుల జాడల్లో కళలు పండించుకుంటూ, ఎదుటి పడితే మనసు మోగుపోయి, వలపులో తలుపులు ఆగిపోయి, కావలసింది తానేనని, వలచిందీ తానేనని పాడుతున్న ప్రణయ సరాగ గీతం. ఇంటికి దీపం ఇల్లాలి చిత్రంలో పివి శ్రీనివాస్, పి సుశీల. ఆచార్య ఆత్రేయ రచన, విశ్వనాథన్ రామ్మూర్తి సంగీతం.

ఎన్నో కిరణ సందేశాలు పంపినా సూర్యుడు కలువును చూద్దామంటే కుదరదు కదా. అదే కాస్త వెన్నెలకాంతి సోకగానే కలువు వికసిస్తుందని ఒకరంటే, జాబిల్లిలా 1000 తారకల కణులు వెతికిన దొరకని తాను కలువుల రాణి వలపుకే దొరుకుతాను అంటూ ప్రకృతిని ప్రణయాన్ని కలిపి రంగరించిన మధుర గీతం. భార్యాభర్తల చిత్రంలో ఘంటసాల పీసుశీల, శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

బాల్యంలో గోపెమ్మల మనసుల్ని గెలుచుకుని మన్ను తిని మిన్నుచూపి కాళింగ మర్దనం చేసి వెదురు వేణువులో అమృతధారలు కురిపించి యమునా తీరంలో విహరించి సరాగమాధురిలో జగాల్ని ఊయలు ఊపిన గోపాలుని సద్గురు చాగరాస్వామివారి పల్లవుతో శుభరాత్రి గీతం ఈ పాట. రెండు కుటుంబాల కథ పి సుశీల, దాసరథి రచన, ఘంటసాల సంగీతం.

మనిషికి మరణం ఉంటుంది, మరి మనసుకు? అది మరొక మనసుతో కలిస్తే జన్మజన్మల బంధం అవుతుంది. అనుభూతులు ప్రకృతితో కలిస్తే మరణం, మరి మనసులో కలిస్తే స్వప్నం. మరి కళ కావాలంటే కునుకు కావాలి, కునుకు కావాలంటే ఈ పాట కావాలి. మూగ మనసుల చిత్రంలో ఘంటసాల, ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

తెరిచిన కనులు నిదురు పరదాళలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.

0: కాంక్రీట్ బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10:57. రేపటి కార్యక్రమాల వివరాలు విందాం. రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. 6:05 అర్చనలో క్షేత్ర దర్శిని సమాచారంతో కూడిన భక్తి గీతాలు వింటారు. 7:15 ఆరోగ్య జీవనం, మానసిక వ్యాధులు డాక్టర్ కె అశోక్ రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 7:30 శ్రోతలు వాట్సప్ సందేశం ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. జనరంజనిలో 8:15 కూడా జనరంజని కార్యక్రమం కొనసాగుతుంది. రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు. రేపటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఐఎస్ఐ మార్క్ పొందటం ఎలా, నాణ్యతా ప్రమాణాలు తెలుసుకోవడం ఎలా, ఈ అంశం గురించి హైదరాబాద్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ శాస్త్రవేత్త శ్రీ పివి శ్రీకాంత్ గారు పాల్గొంటారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:15. రేపు ఉదయం 10:00 ఎవర్ గ్రీన్ హిట్స్. రేపు ఉదయం 11:00 గుర్తుకొస్తున్నాయి. రేపు బుధవారం కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ ప్రోగ్రాం ఉంటుంది. 12:00 చైతన్య స్ఫూర్తి, 1:20 షో టైం, 2:15 శక్తి సిరీ.

0: సాయంత్రం 5 గంటలకు చాయ్తో హాయ్ కబుర్లో, 6 గంటల 20 నిమిషాలకు సూపర్ హిట్స్ వింటారు. 6 గంటల 20 నిమిషాలకు రేపు సాయంత్రం నీరాజలం శీర్షికన కొత్త ప్రేమలేఖలు ధారావాహిక ప్రసారమవుతుంది. 6 గంటల 40 నిమిషాలకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 6 గంటల 50 నిమిషాలకు సూపర్ హిట్ సాంగ్స్. 7 గంటల 15 నిమిషాలకు ఇది మన చట్టం సైబర్ స్టాకింగ్. సీడాక్ ఐసీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఈ నరేష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 7 గంటల 30 నిమిషాలకు పాటతో ప్రయాణం. 8 గంటలకు మస్తీ మజా. 8 గంటల 30 నిమిషాలకు ఏకచిత్ర గీతాలు. రాత్రి 10 గంటలకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ ప్రసారమవుతుంది. ఇవి రేపటి కార్యక్రమాల వివరాలు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:01 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.